ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 25వ రోజు. 2026వ సంవత్సరం జూన్ నెల 15వ తేదీ సోమవారం. సమయం 5:53 దాటి 43 సెకండ్లు. శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో భావన గురించి కోట విజయ గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 విక్తరించిన ఈ కార్యక్రమంలో శ్రీ వేమునవాడ రాజరాజేశ్వరి స్వామి సుప్రభాతం, శివస్తుతి. 6:35 పొలం పనులు అంశం, కంది పంటలో అనుకూలమైన రకాల ఎంపిక, ఈ అంశం గురించి వివరణ. 7:00 జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్. ఉదయ తరంగిణి 7:15, ఇందులో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే గురించిన వివరణ. ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం అనే అంశంపై సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకరరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాఘవాచారి గారి గాత్రం. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం సంస్కృత పాఠం నిర్వహణ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ప్రియ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి సుబ్రహ్మణ్యన్ గారి గాత్ర కచేరి. వాద్య సహకారం హార్మోనియం శ్రీ ఎన్ అనంత్, తబలా సహకారం శ్రీ హృషికేశ్ మహోర్కర్. 12:10 యువవాణి కార్యక్రమంలో యువవాణి యువజనుల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం. 1:20 వనితాలోకంలో నందనవీణాల రచన కథానికి వింటారు రచన శ్రీ పివిఎస్ కృష్ణకుమారి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక మా సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం శశిరేఖ పరిణయం కథ చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం వారు. ఇది 2వ భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆరు గంటల యాభై నిమిషాలకు

వ్యవసాయ సూచనలు. అంశం పప్పుధాన్యపు పంటల రకాలు, ఎరువుల నియంత్రణ ఈ అంశం గురించిన వివరణ. 7:15 ఇల్లు వాకిల్లో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి ఈ రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు ఇచ్చే సమాధానాలు. ఇది ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 08 2324 08 53. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో, రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి.

రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: flight from Noida to Bengaluru will also commence operations. The first flight from Jewar Airport to Lucknow will take off at 8 a.m. The National Testing Agency, NTA, has released the admit cards for the NEET undergraduate re-examination for admission to undergraduate medical education. Candidates can download their admit cards from NTA's official website, neet.nta.nic.in. The re-examination is scheduled to be held on 21st of this month from 2 p.m. to 5:15 p.m. The Criminal Investigation Department interrogated Trinamool Congress MP Abhishek Banerjee for over 9 hours for his alleged involvement in the signature forgery case of party MLAs. According to sources, the agency interrogated yesterday Trinamool Congress MLA Kunal Ghosh and Abhishek Banerjee face-to-face at Bhavani Bhavan. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి భావన ఈనాటి కార్యక్రమంలో భావన గురించి కోట విజయ గారి లఘు ప్రసంగం వింటారు.
2: మానసిక వికాసానికి మనలో మెదిలే ఆలోచనలే భావన అని భావించవచ్చు. మన అభిప్రాయం తెలియచెప్పే సాధననే భావన అని కూడా చెప్పవచ్చు. ప్రతి మనిషికి మనసులో అనేక భావనలు కలుగుతాయి. కొన్ని భావనలు సృజనాత్మక కొత్త మార్గాలు ఏర్పడటానికి ఉపయోగపడతాయి. ఒక రచయిత తన మనసులో ఏర్పడిన భావనను విపులంగా చెప్పడానికి ఒక కథను ఎంపిక చేసుకుని ఇతరులకు తెలియజెప్తాడు. మరొక వ్యక్తి తన మనసులో మెదిలిన ఆలోచనలను కుంచెతో పని చెప్పి చిత్రం ద్వారా తెలియజేస్తాడు. అతను చెప్పదలిచిన భావాలను ఆ చిత్రం ద్వారా వ్యక్తీకరిస్తాడు. మనిషి మదిలో కలిగే ఊహలనే భావనగా ఆచరిస్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనంలోనే ఎదుటి వారికి సహాయం చెయ్యాలని, వారిని గౌరవించాలని నీతి సూత్రాలను బోధించినందువల్లనే ఆ భావన వారి మనస్సుల్లో స్థిరపడిపోయి వయసులో తమకంటే పెద్దవారిని, వృద్ధులను, వికలాంగులను ఆదరించి గౌరవించి వారికి సహాయం అందించడం మనం చూస్తూ ఉంటాము. అలాగే మన దేశ రక్షణకు ఎంతో క్రమశిక్షణతో విధులను నిర్వహించే రక్షక భటులను గురించి ఆలోచించేటప్పుడు కలిగే భావన ఎంతో మధురంగా ఉంటుంది. ధ్యానం వల్ల భక్తితత్వం కలిగి భగవదారాధనకు పురికొల్పుతుంది. ఆ భావనే ఎంతో గొప్పగా ఉండి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఒక మనిషి తన స్వభావం గురించి సమగ్ర అవగాహన కలిగి వివిధ సందర్భాలలో ప్రవర్తించే విధానం, సంభాషణ అతని భావనకు బలం, మూలం అని అనుకోవచ్చు. స్థిరమైన అభివృద్ధి కోరుకోవటం అనేది సామాజిక భావన భవిష్యత్తులో జరగబో విషయాలను ముందే ఆలోచించే విధానం. భావన మనిషి మేధస్సు నుండి ఏర్పడుతుంది. మేధో మధనం చేయటం వల్లనే కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. ఆ భావనలే ఆచరణయోగ్యమైన శక్తి కలగజేసి మనసును, సమాజంలోని వ్యక్తులను ప్రభావితం చేసి కార్యరూపం దాల్చేటట్టు చేస్తాయి. సరైన భావనలు మనసులో మెదిలినప్పుడే, అవి ఆచరించినప్పుడు అద్భుత ఫలితాలు మనకు కలుగుతాయి. కష్టమైన సన్నివేశాలు, సంఘటనలు మనకు ఆందోళనకు గురి చేసినప్పుడు పరిష్కార దిశగా మనకు అనేక భావనలు కలుగుతాయి. మనకు ఉన్న జ్ఞానం, నిశిత పరిశీలన, అనుభవం ఇతరులతో సంప్రదించటం వలన మనకు నవీన భావనలు తలెత్తవచ్చు. అప్పుడు వాటిని ఆచరణ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. వ్యక్తులు స్పందనను బట్టి కూడా మన భావనలకు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ప్రతికూల భావనల వలన మనం ఓర్పును, విజ్ఞతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సు కలిగినప్పుడు ఏర్పడే భావనలు అందరికీ మేలు చేస్తాయి. ఉన్నతమైన భావనలు కలిగి ఉండటం మనిషి వికాసానికి, మనోల్లాసానికి అవసరం. మానవులకు, జంతువులకు భావనలోనే వ్యత్యాసం ఉంటుంది. మన

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు నిత్యము ప్రసారం చేసే భావనా శీర్షికన అనేక అంశాల గురించి మనం శ్రవణం చేయటం వలన మనకు ఎన్నో తెలియని విషయాలను తెలుసుకోగలిగి వాటిని నిత్య జీవితంలో ఆచరణ యోగ్యంగా ఉండి మనకు సుఖవంతమైన జీవితం గడపడానికి ఆ కార్యక్రమాలు తోడ్పడుతున్నాయంటే అది అతిశయోక్తి కానే కాదు. ఇలాంటి మంచి కార్యక్రమాలను మనమంతా భవిష్యత్తులో కూడా విని సన్మార్గంలో నడుద్దాం.
1: భావన గురించి కోట విజయ గారి లఘు ప్రసంగం అది. ఈనాటి భావన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి వింటారు.

పాఠిక విభో తవ సుప్రభాతం. వీణామృదంగమురళీమురజప్రభిన్న సంగీత సంగ్రథిత వా

మీరింతవరకు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా చంద్రశేఖర అష్టకం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో కంది పంటలో అనుకూలమైన రకాల ఎంపిక, ఈ అంశం గురించి వివరణ వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ కంది పంటకు అనుకూలమైన రకాలు, తర్వాత ఎరువులను ఏ విధంగా నిర్వహించుకుంటే చక్కటి పంట పండించుకొని ఆదాయాన్ని సముపార్జించుకుంటారన్న వివరాలు మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కంది పంటకు అనుకూలమైన సమయము వానాకాలమైతే జూన్ 15 నుండి 15 వరకు, యాసంగిలో అయితే 15 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు. ఇక రకాల విషయానికి వస్తే ఎల్ఆర్జీ 41, లక్ష్మి, ఆశ, మారుతి, డబ్ల్యూఆర్జి, పాలెం కంది, సూర్య, వరంగల్ కంది, ఆర్జీటి అంటే తాండూరు తెల్ల కంది, డబ్ల్యూఆర్జి 6-5 రుద్రేశ్వర్ అంటారు, టీడీఆర్జి 4 హనుమరకం, PRG 1-7-6 ఇది ఉజ్వల రకం, ICPH 2-7-4-0 ఇది మన్నెంకొండ కంది రకం, ఇంకా WRGE 9-3 తెలంగాణ కంది అంటారు, WRGE 9-7 ఇది వరంగల్ రకం అంటారు, మరియు WRGI 1-2-1 ఇది తెలంగాణ కంది 2వ రకం. ఇక కందిలో ఎరువులను ఏ విధంగా మనం ఉపయోగించుకొని చక్కటి పంటను మనం రాబట్టుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన శాస్త్ర నిపుణులు. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదున్నుకోవాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసుకోవాలి. ఇక కందిలో ఈ కలుపు యొక్క నిర్వహణ ఏ విధంగా చేసుకోవాలంటే, ప్రతి పంటలో కందిని అంతర పంటగా సాగు చేసినప్పుడు విత్తనాలు పెట్టిన వెంటనే 48 గంటలలోపు పెండి మిథాలిన్ 30% వేసి 1.3 నుండి 1.6 లీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత విత్తిన 20 రోజులకు గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే ప్రపో క్విజోపాస్ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. కందిలో మొక్కజొన్నను అంతర పంటగా వేసినప్పుడు విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 30% వేసి 1.3 నుండి 1.6 లీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత పోస్ట్ ఎమర్జెంట్ మందులు లేవు కాబట్టి అంతర కృషి చేసుకోవాలి. ఇక నీటిని ఏ విధంగా తడులిచ్చుకోవాలన్న వివరాలు ఈ విధంగా. వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు కాబట్టి అవకాశమున్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులిస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత వివరానికి వస్తే

0: కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వతకు వస్తుంది. ఇక కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసీఏ 2 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో ఈ బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గుళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేసుకోవాలి. నూర్పిడి యంత్రంలో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయొచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయొచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టడము, చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. తర్వాత ఈ కంది విషయంలో ముఖ్యమైన సూచనలు మన పరిశోధకులు ఈ విధంగా రైతులకు తెలియజేస్తున్నారు. ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి వివరాలు. కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్లు పొడవు, చిగుర్లు త్రుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. తర్వాత శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు ద్వారా, బోదెల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు మాత్రం పెట్టకూడదు. ఇక చివరగా నిండు పూత దశలో నీరు ఎప్పటికీ పెట్టకూడదు. ఇవి రైతులు గ్రహించాలి. ఈ విధంగా కంది పంటలో ఎరువుల యాజమాన్యం, అనుకూలమైన సమయం, అనుకూలమైన విత్తనాల గురించి, విత్తన వంగడాల గురించి మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు తెలియజేశారు. కనుక రైతు సోదరులందరూ ఈ కంది పంటలో చక్కటి జాగ్రత్తలు పాటించి చక్కటి ఫలసాయాన్ని పొంది తర్వాత చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: కంది పంటలో అనుకూలమైన రకాల ఎంపిక అంశం గురించి వివరణ విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వీరు పాల్గొని డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు పాల్గొని రోతల రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో 040 జత చేసి 2324085223 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.

0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
1: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోల్లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము. 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయించా ఆలోచిస్తా తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందంగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర

0: ప్రసవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే జూలై 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్బంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్టంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
3: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లనే తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్టంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్దిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న

తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈ రోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: कारेण नियामकैः विकासकैः निर्मातृभिः विशेषज्ञैः च सह पूर्णोपवेशनं करिष्यति. महिलानां आईसीसी 20-प्रति-20 विश्वचषक क्रीडायां बर्मिंघम नगरस्य एजवेस्टन नगरे ग्रुपे क्रीडायां भारतेन पाकिस्तान दलं 64 धावनांकैः पराजितम् इति वार्ताः.
1: ఆకాశవాణి జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.
2: జగిత్యాల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 436 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 మంది రైతుల నుంచి 460,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో 508,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని, రాగల 15 రోజుల్లో ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వి సత్యప్రసాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు, రైతులకు చెల్లింపు జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్ ధర్మపురిలో సమీక్ష నిర్వహించారు. ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం తొలి విడతగా 117 కోట్ల రూపాయల నిధులు ఆమోదించింది. పుష్కర్ ఘాట్ల అభివృద్ది, యాత్రికులకు తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ స్థలాలు, విద్యుత్ సదుపాయాలు, యాత్రికుల విశ్రాంతి కేంద్రాలు, రహదారుల అభివృద్ది వంటి పనులు చేపడతారు. జిల్లాలో జాతీయ రహదారులు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రాజెక్టుల ప్రకారంగా మొత్తంగా 190.76 కిలోమీటర్ల మేర రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు 7,597.16 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. వీటిలో ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి 63 కిలోమీటర్లకు 2,471.76 కోట్ల రూపాయలు, జగిత్యాల మంచిర్యాల జాతీయ రహదారి 68 కిలోమీటర్లకు 2,730.72 కోట్ల రూపాయలు, జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి 58 కిలోమీటర్లకు 2,394.68 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుల ద్వారా జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటుగా వాణిజ్య కార్యకలాపాలు మరింతగా వేగవంతం కానున్నాయి. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ది చెందాలని లీడ్ బ్యాంక్ అధికారులు సూచించారు. జిల్లాలో 14,964 స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల బ్యాంక్ లింకేజ్ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటి వరకు 793 కోట్లకు పైగా రుణాలు అందించినట్టుగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్తో పాటు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సారంగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలతో పత్తి సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు పొలాలను సిద్దం చేసి విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 32,000 ఎకరాల్లో పత్తి సాగు చేరినట్టుగా వ్యవసాయ శాఖ తెలిపింది. అనుమతించిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేసి రసీదులు భద్రపరచుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన విరంచి స్వర్ణ పథకాన్ని సాధించింది. చెన్నైలో నిర్వహించిన ఈ పోటీల్లో హిందూస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యూనివర్సిటీ తరపున పోటీ పడ్డ ఆమె 84 కిలోల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ది పనులు కూడా త్వరితగతిన మొదలు కానున్నాయి. పుష్కరాల నాటికి యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాలయ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట మంత్రి అజారుద్దీన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ, రైతు భరోసా పథకం కింద జిల్లాలో 319 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి హామీ, తదితర సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం ద్వారా జిల్లాలో రైతులకు సోలార్ పంప్ సెట్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్జీ సుదర్శనం తెలిపారు. 200 యూనిట్ల లక్ష్యంతో అమలు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు అందిస్తున్నట్టు జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సమగ్ర ఉద్యాన అభివృద్ది పథకం కింద పండ్ల తోటలు, కూరగాయల సాగు, డ్రిప్ స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ నీటిపారుదల పద్దతులకు సబ్సిడీలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సాధారణ రైతులకు 40-50%, ఎస్సీ ఎస్టీ రైతులకు 70-90% వరకు రాయితీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను ఈ నెల 20 నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటుగా ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, బ్యాంకు రుణాలు, విద్యుత్ ఛార్జీలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ కేసులు వంటి పలు వివాదాలు పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ నిర్వహించిన

0: కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 276 బృందాలు చేపట్టిన పరీక్షల్లో 41,295 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా
1: ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినీ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినీ మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతిని తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగ్గా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
3: ఆజ్ భారత్ మే ఏక్ స్టార్టప్ రివల్యూషన్ హో రహా హై. ఇస్ రివల్యూషన్ మే భారత్ కా నౌజవాన్ ఏక్ నయే మైండ్ సెట్ కే సాత్ మానవతా కే హిత్ మే సమస్యాఓ కే సమాధాన్ ఢూండ్ రహా హై ఔర్ హమారే నౌజవానో కే వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్ కో గ్లోబల్ స్టేజ్ పర్ లానే కా మాధ్యమ హి హై భారత్ ఇన్నోవేట్స్. ఆప్ సబ్కో 100-125 స్టార్టప్ దిఖ రహే హై లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్టప్ కా మెగా పూల్ హై ఔర్ అబ్ యే సారే స్టార్టప్ ఏక్ నయీ ఊర్జా కే సాత్ భారత్ ఔర్ వరల్డ్ ఎకానమీ కీ గ్రోత్ మే కాంట్రిబ్యూట్.

ఏఐ గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును రెండు దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలు కూడా ప్రారంభించాయి. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి అభివర్ణించారు. యాభై రెండవ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియోన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేకాఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సస్లోని డల్లా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్, నెదర్లాండ్స్ అట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవడీతో తలపడుతుంది. మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అవుట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది.

ఉంది. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకి నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. మనందరికీ తెలిసిన విషయమే, పెద్దల మాట చద్దన్నం మూట. చద్దన్నం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, పెద్దల తోడు ఉంటే మన ఇల్లు, మన మనసు ప్రశాంతంగా ఉంటాయి. మన పెద్దల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఈరోజు ప్రత్యేకంగా పెద్దల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నా అంటే, జూన్ 15న ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వృద్ధులపై దుర్వినియోగ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. వృద్ధులపై జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యం, హింస, ఇంకా దుర్వినియోగం గురించి సమాజంలో అవగాహన పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం.

మన జీవిత ప్రయాణంలో తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, పెద్దలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారి ప్రేమ, త్యాగం, అనుభవం, మార్గదర్శకత్వం వల్లనే మనం ఈ స్థాయికి చేరుకుంటాం. కానీ వృద్ధాప్యంలో వారికి కావలసింది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ప్రేమ, గౌరవం, ఆదరణ, భద్రత, ఇంకా ఆప్యాయత కూడా. దురదృష్టవశాత్తు నేటి సమాజంలో చాలామంది వృద్ధులు శారీరక హింస, మానసిక వేధింపులు, ఆర్థిక దోపిడీ, నిర్లక్ష్యం వంటి సమస్యలకు ఎదుర్కొంటున్నారు. కొందరు వృద్ధులు తమ సొంత కుటుంబ సభ్యుల చేతనే అవమానాలకు గురవుతున్నారు. మరికొందరు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి మన సమాజానికి ఆందోళన కలిగించే విషయం కదా. వృద్ధుల పట్ల దుర్వినియోగం అనేది కేవలం కొట్టడం లేదా హింసించడం మాత్రమే కాదు, వారిని పట్టించుకోకపోవటం, వారి భావాలను గౌరవించకపోవటం, వారి ఆస్తులను అక్రమంగా వినియోగించటం, వారిని ఒంటరిగా వదిలేయటం కూడా దుర్వినియోగమే. ఈ సమస్యలను గుర్తించి వాటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ అనే గొప్ప సందేశం ఉంది. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి వృద్ధులను భారంగా కాకుండా ఆశీర్వాదంగా భావించాలి. వారి అనుభవాలను వినాలి, వారి సలహాలను గౌరవించాలి, వారి ఆరోగ్యం ఇంకా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపాలి.

ఈరోజు యువకులుగా ఉన్న మీరు రేపు వృద్ధులు అవుతారు. కాబట్టి వృద్ధుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుందో భవిష్యత్తులో మనకు కూడా అదే ప్రతిఫలంగా వస్తుంది. ప్రేమను పంచితే ప్రేమ తిరిగి వస్తుంది, గౌరవాన్ని ఇస్తే గౌరవమే లభిస్తుంది. ఈ ప్రపంచ వృద్ధులపై దుర్వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. వృద్ధుల హక్కులను కాపాడుదాం, వారిని ప్రేమిద్దాం, వారి పట్ల ఎలాంటి వివక్ష, నిర్లక్ష్యం, దుర్వినియోగం జరగకుండా జాగ్రత్త పడదాం. వృద్ధులకు సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవితం అందించేందుకు మనవంతు కృషి చేద్దాం. వృద్ధులు మన గతానికి ప్రతిబింబం, భవిష్యత్తుకు మార్గదర్శకం. వారిని గౌరవించటం మన బాధ్యత, వారి సంక్షేమం మన కర్తవ్యం.

0: ఉదయతరంగంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయతరంగంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం. ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనిషి మనుగడలో ఆధునికంగా అభివృద్ధి చెందుతూ ముందుగా బార్టర్ విధానం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించిన మనిషి, ధనం లేదా డబ్బు మనిషి జీవితంలో ప్రవేశించిందో అప్పటినుంచి వస్తువుని డబ్బిచ్చి కొనుక్కోవడం అనేది మొదలైంది. అప్పటినుంచే మనందరం వినియోగదారులం అయిపోయాం. మరి ఆ వినియోగదారుల చైతన్యం, వినియోగదారుల సంరక్షణ, పరిరక్షణ, ఈ అంశం తాలూకు భారత న్యాయ వ్యవస్థలో పొందుపరిచిన చట్టాలు, వాటి తాలూకు విశేషాలు అందించడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు, వారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకు వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు.
1: నమస్కారం
0: సార్. ముందుగా వినియోగదారుడు అంటే ఎవరు సార్?
1: వినియోగదారుడు అంటే మనం ప్రతిరోజు నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పండుకునేదాకా నువ్వు రకరకాల వస్తువులు ఉపయోగించుకుని ఉంటాం. అదేవిధంగా రకరకాల సేవలు కూడా పొందుతూ ఉంటాం. దానికి మనకు ఆహార పదార్థాలు కానీ, వస్తువులు కానీ, కిచెన్ వేర్ కానీ, లేకపోతే బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వాహనాలు కానీ, ఇలా రకరకాల వస్తువులు కొంటుంటాం, ఉపయోగించుకుంటుంటాం. అదేవిధంగా మనము బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది చాలా సంస్థల సేవలు ఉపయోగించుకుంటూ ఉంటాం. అంటే మనకు బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలాగే మనకు టెలిఫోన్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు కానీ, బస్సులు కానీ, విమానాలు కానీ, ట్రైన్స్ కానీ, ఇలా రకరకాల ప్రయాణ సాధనాలు ఉపయోగించుకుంటుంటాం. సో ఈ విధంగా వస్తు సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు అవుతాడు. ఎందుకంటే మనం ఇది ఉచితంగా కాదు, ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయటం కానీ లేదా సేవలు పొందటం కానీ జరుగుతుంటుంది. కానీ ఈ వస్తు సేవలు పొందేటప్పుడు మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు మనకు ప్రతిఫలం రావాలి. కానీ చాలా సందర్భాల్లో కొందరు తొందరగా లాభాలు రావాలి, అతి తక్కువ టైంలోనే మనం కోటీసులు కావాలి, లక్షాది కావాలని చెప్పేసి కొందరు అన్స్క్రూపులస్ ట్రేడర్స్ కానీ, ఉత్పత్తిదారులు కానీ, సేవా సంస్థల యజమానులు కానీ తొందరగా డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో రకరకాల పద్ధతుల్ని అవలంబించి వినియోగదారుల దగ్గర దోచుకుంటూ ఉంటారు. వాటిలో ఉదాహరణకి ఏంటంటే మనకు తునుకల కొలతలు మోసాలు, సేవల్లో లోపాలు, సెకండ్ హ్యాండ్ వస్తువులు బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతుంటారు, రిపేర్ చేసిన వాటిని కానీ, రీకండిషన్ చేసిన వాటిని కానీ మనకు అమ్ముతుంటారు. అదేవిధంగా రకరకాల అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు టీవీలు కానీ.

0: పత్రికలు కానీ రకరకాలుగా మీడియా ద్వారా కానీ వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతలు లేకుండా కేవలం అమ్మితే సరిపోతుందనే ఉద్దేశంతో వారంటీలు గ్యారంటీలు ఇస్తుంటారు. ఈ వస్తువు అవసరం వచ్చినప్పుడు రిపేర్ చేయమంటే చేయరు, కొత్త వస్తువు అంటే ఇవ్వరు, డబ్బులు వాపసు అంటే ఇవ్వరు. అలాగా వస్తువులు కొనుక్కుని నష్టపోతుంటాం చాలా సందర్భాల్లో, అదేవిధంగా సేవలు కూడా పొందుతూ నష్టపోతుంటాం.
1: అయితే భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాలు ప్రవేశపెట్టింది, ఆ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తారా?
0: స్వాతంత్రం రాకముందు నుంచే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే దాదాపు వినియోగదారులకి వినియోగదారుల రక్షణ చట్టం 1986 వచ్చింది. అప్పటి వరకు దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయండి. 1860 ఆన్వర్డ్స్ వినియోగదారుల పరిరక్షణ కోసం ఏదైనా వస్తువు కొంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ అడల్టరేషన్ యాక్ట్ కానీ, ఆ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ కానీ, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టం ప్రకారము అన్ని కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కానీ, ఇలాగ రకరకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారము వినియోగదారులకి హక్కులు భంగం కలిగినప్పుడు వారికి సంరక్షించడం కోసం రకరకాల అధికార యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కోర్టుకు రావడానికి ముందే సపోజ్ ఆహార పదార్థాల కల్తీ జరిగింది అనుకోండి, కల్తీ నిరోధక చట్టం ఉంది. అలాగే మనకు మందులు సంబంధించి మనం వాడతాం కదా ఆరోగ్యం కోసం ఫార్మసీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్టరేషన్ యాక్ట్ ఉంది, ఇలా రకరకాల వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. తర్వాత పాత చట్టాలు తీసేసి కొత్త చట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వినియోగదారులకి రకరకాల ఫీల్డ్లో కోర్టుకు పోవడానికి ముందే ప్రివెంటివ్గా హక్కుల పరిరక్షణ కోసం ప్రయోజనం కోసం దాదాపు 3 డజన్ల చట్టాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఇన్ని చట్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఈ వినియోగదారుల దోపిడీ మనకు అట్లాగే జరిగిపోతుంది.
1: మీరు అన్నట్టు ఎక్కడెక్కడైతే భయపడి వినియోగదారుడు, అది కాస్ట్లీ లిటిగేషన్ కారణం కావచ్చు, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కారణం కావచ్చు, జస్టిస్ దొరకడంలో అబ్నార్మల్ డిలేస్ అన్నారు మీరు, లోపం వల్ల కూడా వినియోగదారుడు వెళ్ళకపోవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకొని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు, సర్వీస్ ప్రొవైడర్స్ అయినా గూడ్స్ అమ్మే వాళ్ళు అయినా చేస్తున్నారు, మరి దీన్ని అరికట్టడానికి చట్టం పరంగా ఎలాంటి?
0: ఎస్, ఈ ఎక్స్ప్లాయిటేషన్ కంటిన్యూగా జరిగిపోతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఈ కారణాల చేత మెజారిటీ వినియోగదారులు పోవట్లేదు కాబట్టి కోర్టులకు వెళ్ళి హక్కులు సాధించుకోవట్లేదు. ఇది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని 1985 ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ, అక్కడ వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేస్తారు. ఏంటంటే ఆ యుఎన్ఓలో ఉన్న అన్ని సభ్య దేశాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి, ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలకి అడిషనల్గా ప్రత్యామ్నాయంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించే విధంగా ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం మన భారతదేశంలో 1986 వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి.
1: సో ఈ చట్టం ప్రకారం ఒక గూడ్స్ అమ్మే కంపెనీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అడ్వర్టైజ్మెంట్ విషయంగా కానీ, ట్రేడ్ ప్రాక్టీస్ విషయంలో కానీ, సర్వీస్ ఇచ్చే విషయంలో కానీ చట్టం ఏం చెబుతుంది వారి పరంగా?
0: ఈ చట్ట ప్రకారం ఏంటంటే మొట్టమొదటిగా వినియోగదారులకి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగిందండి. ఒక 6 హక్కులు ఇచ్చారు. రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, కన్జ్యూమర్ అవేర్నెస్, అని 6 హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు సాధించుకోవడం కోసం ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఒక సివిల్ కోర్టులకు ప్రత్యామ్నాయంగా వినియోగదారుల రక్షణ వేదికలు అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ అని చెప్పేసి సివిల్ కోర్టులా కాకుండా ఆల్టర్నేటివ్గా ఒక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్ అంటారు, అంటే వినియోగదారుల ఫోరంలు అనొచ్చు తెలుగులో చెప్పాలంటే. సో దానికి జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, నేషనల్ లెవెల్లో 3 అంచెల న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 86 వచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే జిల్లా లెవెల్లో జిల్లా ఫోరం, అంటే వినియోగదారులకు నష్టపరిహారం ఎంత ఉండాలి అనేది దానికి సంబంధించి ఏ జిల్లాలో అయితే మోసం జరుగుతుందో ట్రేడర్ ఉంటారు అక్కడ కేసేసుకోవడానికి. అదేవిధంగా అప్పుడు 86 యాక్ట్ ప్రకారం మానిటరీ జరుగుతుంది కూడా ఇచ్చారు. అది ఒక 20 లక్షల రూపాయలు అయితే జిల్లా ఫర్ వరకు, స్టేట్ కమిషన్ ఒక 50 లక్షలు అట్లా, తర్వాత అయితే నేషనల్ కమిషన్ పోవడానికి అవకాశం ఉండేది. సో పెక్యులర్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడ నాడు, ప్రతివాది ఎక్కడ నాడు, లేకపోతే ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో వేసుకోవాలి. ఎంత నష్టపరిహారం అడుగుతున్నామో దాన్ని పేసేసుకున్న కన్జూమర్ ఫర్మ్లో జిల్లా ఫర్మ్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఉండేది. సో దీంట్లో సివిల్ కోర్టులో ఉండే అన్ని చట్టాలు అప్లై కావు, చాలా సులభంగా ప్రొసీజర్ ఉంటుంది. వినియోగదారు సొంతగా వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు సంఘం ద్వారా కేసేసుకోవచ్చు, లేకపోతే అడ్వకేట్ ద్వారా కేసేసుకోవచ్చు. ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలల లోపు పరిష్కారం కావాలి. కానీ కొన్ని చాలా సందర్భాల్లో కొన్ని కాకపోవచ్చు, సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అయితే ఉంటుంది. తర్వాత కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లా ఫోరం ఇచ్చే ఆర్డర్స్ జనరల్గా ఎట్లా ఉంటాయంటే, వినియోగదారుల ఫోరంకి వెళ్ళాలంటే 2 సంవత్సరాల లోపు కేసు కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు, ఎప్పుడు జరుగుతుంది వ్యవహారం, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య
1: నష్టం కలిగింది అని నేను తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరాల లోపల నేను కొన్న దగ్గర నుంచి 2 సంవత్సరాలు
0: ఏంటంటే ఆ కేసు టు కేసు ఉంటుంది.

0: నార్మల్ గా అయితే మనకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా వారంటీ గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అక్కడి నుంచి కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అలాగా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఆలస్యం ఏమైనా ఉంటే రీజనబుల్ పీరియడ్ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉంటే కారణం ఏంటో చెప్తే డిలే కండిషన్ పిటిషన్ కూడా ఇస్తానికి అవకాశం ఉంది. తర్వాత జిల్లా ఫార్మ్ ఇచ్చిన తీర్పులు ఎట్లా ఉంటాయంటే, డిఫెక్టివ్ గూడ్స్ ఇది ఇచ్చారనుకోండి, ఒక టీవీ సెట్ కొంటాం, అది ఇన్నిసార్లు కొన్నాక రిపేర్ వస్తూ ఉంటుంది, 4-5 సార్లు వచ్చింది అనుకోండి, ఇంకా ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేస్తానికి అవకాశం లేదు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది డబ్బులు మొత్తం వాపసు ఇవ్వమని చెప్పేస్తానికి అవకాశం ఉంది. మనం ఎంత చెల్లిస్తామో 20,000 ఇస్తామో 50,000 ఇస్తామో ఎంత అయితే ధర మొత్తాన్ని వాపసు రిఫండ్ ఆఫ్ ది ప్రైస్ అంటారు అది ఇవ్వచ్చు. లేకపోతే రిపేరబుల్ అనుకోండి, రిపేరబుల్ అంటే రిపేర్ చేస్తే రిపేర్ చేసేందుకు అవకాశం ఉంటే రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకా లాభం లేదనుకుంటే కొత్త వస్తువు రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక వేదన జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది అంటే కూడా నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని కల్తీ వస్తువులు ఉన్నాయి అనుకోండి, మనకు ఈ వస్తువు ఒక కంపెనీ తయారు చేస్తే ఒక ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే కొన్ని పదార్థాలు 100,000 యూనిట్స్ తయారు చేస్తారు, ఆ బ్యాచ్లో ఒక వస్తువు శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే ఇది కల్తీ అని తెలుసు అనుకోండి, మిగతా బ్యాచ్ మొత్తం అట్లా ఉంటుంది కదా. అందుకని అంటే వాటిలో వాళ్ళు సీజన్ డిస్టార్డర్స్ కూడా ఇవ్వచ్చు, ప్రొడక్షన్ స్టాప్ చేయమని చెప్పచ్చు, మార్కెట్లో వస్తువులు వాపసు తీసేసుకోండి అని చెప్పేసి చెప్పచ్చు. అలా విధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా రకరకాలు ఇస్తుంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ స్టాప్ చేయమని చెప్పచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఆల్రెడీ రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా, ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసి అడ్వర్టైజ్మెంట్ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఏమని చెప్పచ్చు. ఇలాగ లార్జ్ స్కేల్లో నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు, ఎంతమందో తెలియదు, 100,000 ఉంటారు, అలాంటి వాటిలో కూడా ఈ కన్జ్యూమర్ ఫర్మ్స్ లార్జ్ స్కేల్లో పబ్లిక్ ఉంటారు కాబట్టి హెవీ డ్యామేజ్ ఇంపోజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది.
1: అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కన్జ్యూమర్ ఫోరంకి అంత
0: మానిటరీ బట్టి బట్టి ఇప్పుడు ఏంటంటే జూరిస్డిక్షన్ 1986 వచ్చిన చట్టాన్ని సబ్సిక్వెంట్ దాన్ని కంప్లీట్ గా రిప్లేస్ చేసేసి 2019 కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొంచెం చాలా మార్పులు వచ్చాయి. దీని ప్రకారం గతంలో అయితే మనకు ఆ ప్రతివాది ఎక్కడ ఉంటాడో అక్కడ కేసు వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం మనం, ఏదో పని ఉండి ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీలో ఒక వస్తువు కొనుక్కుని మనం వస్తాం, వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇక్కడ యూజ్ చేస్తే అది పని చేయదు, ఆడ చెడిపోతుంది. గతంలో అయితే మనం ఢిల్లీలో పోయి కేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొత్త చట్ట ప్రకారం ప్రతివాది ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు ఎక్కడ ఉంటే అక్కడ
1: వేసుకోవచ్చు,
0: హైదరాబాద్ కూడా వేసుకోవచ్చు
1: ఈజీ.
0: అట్లా వాది ఎక్కడ ఉంటాడో అక్కడ వేసుకోవచ్చు, ప్రతివాది ఉంటే అక్కడ వేసుకోవచ్చు, వాళ్ళ బ్రాంచ్ ఆఫీసర్ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ 2-3 చోట్ల జరుగుతాయి. ఒకసారి హైదరాబాద్ ఉంటే ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం, డిస్ట్రిబ్యూటర్ ఒక చోట ఉంటాడు, మ్యానుఫ్యాక్చరర్ ఒక చోట ఉంటాడు, సో ఇక్కడ ఏది ఎక్కడ జరిగినా కానీ ఏ ప్రాంతంలో వేసుకోవచ్చు.
1: అంటే ఇక్కడ వినియోగదారునికి సౌకర్యం కల్పించడం కోసం ఎక్కడైనా వేసుకోవచ్చు అనే ప్రొవిజన్
0: తీసుకొచ్చారు, తీసుకొచ్చారు కొత్తగా. అదేవిధంగా ఏంటంటే గతంలో మనం నష్టపరిహారం ఎంత అడుగుతున్నాము దాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా లెవెల్ వేసుకోవాలా, స్టేట్ లెవెల్ వేసుకోవాలా, నేషనల్ లెవెల్లో ఉండేది, ఇప్పుడు అలా సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు చెల్లించాడు అది బేసిస్. సపోజ్ మీకు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, 1,00,000 రూపాయల పాలసీ ప్రీమియం ఏంటి, యాన్యువల్గా ఉండే 20,000-30,000 ఉంటుంది. ఇది చనిపోయాడు, చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఏదో కారణంగా రిజెక్ట్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ కేసు వేయాలంటే ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన 20,000, క్లెయిమ్ అడిగితే 1,00,000 రూపాయలు ఉంటుంది. సో జిల్లా లెవెల్ అయితే ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం అది కూడా ఏం చెప్పారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత చెల్లించాడు అది బేసిస్. అంతేకాని గతంలో అయితే వినియోగదారుడు పే చేసింది ఎంత అనే అవసరం లేదు, ఎంత నష్టపరిహారం అడుగుతున్నాడు దాని వాల్యూ ఉండేది. ఇప్పుడు మనం 20,000 కాబట్టి ఇప్పుడు జిల్లా ఫార్మలు వేసుకోవచ్చు, 6-10 కోట్ల రూపాయలు అనుకోండి నష్టపరిహారం అడుగుతారు మీరు. లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీకి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఫ్యాక్టరీకి ఫైర్ పాలసీ తీసుకుంటారు, కాలిపోయింది దానికి 10 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, వీడు పే చేస్తే ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారు, 5 లక్షల రూపాయలు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి వీడు కంపెనీ వాడు పే చేసింది కాబట్టి అది జిల్లా లెవెల్కి వచ్చేస్తుంది. సో క్లెయిమ్ అనేది ఎంతైనా కావచ్చు, క్లెయిమ్తో ఎంత అడుగుతున్నామో అది ఇంపార్టెంట్ కాదు, వినియోగదారుడు ప్రతివాదికి ఎంత పే చేస్తారు. అదేవిధంగా హాస్పిటల్ మీద వేస్తారు, హాస్పిటల్కి 1 లక్ష రూపాయలు ఫీజు పే చేస్తారు. ఓకే అనుకుందాం డాక్టర్ తప్పు వల్ల, హాస్పిటల్ తప్పు వల్ల పేషెంట్ చనిపోయారు అనుకుంటాం, అలాంటప్పుడు హాస్పిటల్ మీద కేసు వేయాలంటే మీరు ఒక 5 కోట్ల కాంపెన్సేషన్ అడుగుతున్నారు అనుకుందాం, 5 కోట్ల కాంపెన్సేషన్ అంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, మీరు పే చేసింది ఎంత ఫీజు 1 లక్ష రూపాయలు కదా ఇదిలా వేసుకోవచ్చు. సో అట్లాగా వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బు చెల్లించారు అనేది అప్ టు 50 లక్షల రూపాయల దాకా జిల్లా ఫారం పరిధి ఉంటుంది. 50 లక్షలు దాటి 2 కోట్ల రూపాయల వరకు పరిధి, దాన్ని స్టేట్ కమిషన్లో వేసుకోవచ్చు. అయితే ఈ విధంగా కొన్ని కొన్ని కొత్త కొత్త పాయింట్స్ కూడా ఈ కొత్త రక్షణ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉదాహరణ మనకు సిసిపిఏ అని చెప్పేసి ఒకటి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 100,000 మంది, 100,000 మంది వినియోగదారులు ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, దేశవ్యాప్తంగా ఉంటారు. సో చిన్న చిన్న వాళ్ళు ఎవరు కోర్టుకెళ్ళరు, మిస్రీడింగ్ పేపర్లు వేస్తుంటారు, టీవీలు వేస్తుంటారు, అట్లా ఉంటారు, చాలా మంది వినియోగదారులు ఉంటారు. మిస్లీడింగ్ అడ్వ

0: ఆర్గానిజమ్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అథారిటీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారము మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల నష్టపోతుంటారు వినియోగదారులు, లక్షల మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. లార్జ్ స్కేల్లో కన్జ్యూమర్ రైట్స్ ఎక్కడైనా వైలేట్ అయితే వారి మీద నోటీస్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి కల్తీమై ఉన్నట్టు వస్తువులు ఉంటే వాళ్ళని స్టాప్ చేయమని చెప్పేసి, మార్కెట్లో ఉంచి విత్డ్రా చేసుకోమని చెప్పేసి, ప్రొడక్షన్ ఆపమని చెప్పేసి, అడ్వర్టైజ్మెంట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఆపమని చెప్పేసి, మళ్ళీ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పేసి. అదేవిధంగా చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు మనకు టీవీలో, గీవీలో రకరకాల వస్తున్నారు,
1: బ్రాండ్ అంబాసిడర్స్
0: అని చెప్పేసి. వాళ్ళకి సాధారణంగా తెలియదు, ఏదో డబ్బుల కోసం చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అంబాసిడర్స్ కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, టెన్నిస్ స్టార్స్ కావచ్చు, ఎవరైనా సరే
1: వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి.
0: వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద కూడా ఫైన్ వేయడానికి, లక్షల్లో ఫైన్ వేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా జైలుకి పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సెలబ్రిటీస్ హీర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు దేనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని చట్ట ప్రకారం ఉందని సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళు చేయాలి. లేకపోతే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా బాధ్యత ఉంటారు.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై చక్కటి సమాధానాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతల వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

0: ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం. ఈ అంశంపై సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయమిన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ది గోపిశెట్టి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఉదయతరంగిణిలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి స్వరాభిషేకం చిత్రం కోసం శ్రీరామ్ పార్థసారథి మధు బాలకృష్ణన్ పాడిన పాట. రచన సామవేదం, సంగీతం విద్యాసాగర్.

మీరు విన్న ఆ పాట శ్రీరామదాసు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. చిత్రగీతాల్లో ఇప్పుడు వినండి సీతారామయ్య గారి మనవరాలు. చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? మగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ ఇంకా మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఘర్ ఖర్చ్ కే పైసే దో హస్బెండ్ జీ,
2: యే రాషన్ కే 15,000, సబ్జియో కే 2,000,
1: ఔర్ లైట్ బిల్ కే
2: అబ్ 0 రూపే కైసే దూ.
1: ఓహో, భూల్ హి గయీ థీ. अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए.
3: पक्का. पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in. हर घर सूर्य घर.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा.

శంకరాచార్య గారి గాత్ర కచేరి వింటారు. ప్రక్కవాద్యాలు వయలిన్ శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ముందుగా విందాము పంచమాతంగముఖ గణపతి, మలహరి రాగం రూపకతాళం దీక్షతా రచన.

ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి రాఘవాచారి గారి గాత్ర కచేరి విన్నారు. ప్రక్కవాద్యాలు వయలిన్ శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో చర్చలు జరుపుతారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశమవుతారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. నీస్లో పర్యటించిన ఫలితాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ నిన్న ఒక ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ప్రధానమంత్రి జరిపిన ద్వైపాక్షిక చర్చలు భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పెరుగుతున్న పురోగతిపైన సమావేశం దృష్టి సారించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ తదితరుల సమక్షంలో ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఫలితాలను అధికారులు వివరించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం పెద్దపీట వేస్తోందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. మోదీ పాలనలో రాష్ట్రానికి 118,000 కోట్ల పన్నుల వాటాను అందించడమే కాకుండా బీబీనగర్ ఎయిమ్స్, సమ్మక్క సారలమ్మవర్సిటీ, జాతీయ పసుపు బోర్డుల వంటి అనేక ప్రాజెక్టులు మంజూరు చేశారని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి దారితీసిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని టెలికమ్యూనికేషన్ల శాఖ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహకారంతో నిన్న న్యూఢిల్లీలో రక్తదాన శిబిరం నిర్వహించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి వర్షం చిత్రం కోసం చిత్ర రకిబాలం కల్పన పడిన పాట, రచన సిరివెన్నెల సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు విన్న ఆ పాట డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. చిత్రం కోసం కార్తీక్, అంజనా, సౌమ్య పాడిన పాట. రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జెమేయర్.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమరా ఇప్పుడు వినండి మాయలోడు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిపాట. రచన జొన్నవిత్తుల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
2: చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
5: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచిగున్నాను రా.
5: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
5: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
5: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావా నా ఇంటికి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
6: ఆయనకి ఏం చెప్పగలుగుతానా?

0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఉయ్యాల జంపాల చిత్రం కోసం హర్షికా గుడి అనుదీప్ దేవ్ పాడిన పాట, రచన వాసు, సంగీతం సన్నీ ఎంఆర్.
6: ఉయ్యాలైన జంప

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. అవును, వాళ్ళు దృష్టి పడ్డారు చిత్రం కోసం. చక్రీ పాడిన పాట, రచన సాయి శ్రీహర్ష, సంగీతం చక్రీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సమస్యలు మటు మాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమలు ఇప్పుడు వినండి. సింధూరం చిత్రం కోసం శ్రీనివాస్ చక్రవర్తి పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం శ్రీనివాస్ చక్రవర్తి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో చివరిగా వినండి అష్టాచమ్మ చిత్రం కోసం శ్రీకృష్ణ పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం కళ్యాణి మల్లిక్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మనోజనరంజన్. ఆకాశవాణి సమయం 10:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 52వ G7 సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు.

సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, సౌత్ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. మన దేశం ఒక భాగస్వామ్య దేశంగా G7 సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో ప్రధానమంత్రి విస్తృతమైన చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో 2 దశకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసిందని, 50% నిధులు ఇవ్వడానికి సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సవాల్ విసిరారు. ఎల్ఐజీ, ఎంఐజీ ప్రజల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళ అంతస్తుల సముదాయాలకు కావాల్సిన స్థలాల సేకరణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సవాల్ విసిరారు. ఎల్ఐజీ ఎంఐజీ ప్రజల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళంతస్తుల సముదాయాలకు కావాల్సిన స్థలాల సేకరణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈరోజు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాబోయే 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మొదలైన ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి వకీల్ సాబ్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

మీరు విన్న ఆ పాట తిరు చిత్రం కోసం. అనుదీప్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం అనిరుద్ రవిచందర్. చిత్రసీమలో ఇప్పుడు వినండి

మీరు విన్న ఆ పాట చలో చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మహతి స్వరసాగర్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కృష్ణార్జున యుద్ధం. చిత్రం కోసం పుట్టా పెంచల్దాస్ పాడిన పాట. రచన పుట్టా పెంచల్దాస్, సంగీతం హిప్ హాప్ తమిళ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి భరత్ అనే నేను చిత్రం కోసం. యజన్ నజర్ నిజార్, రీటా పండపాట, రచన రామజోగేశ, శ్రీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న ఆ పాట నిన్ను కోరి, చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్య పాడిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం గోపి సుందర్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నేను లోకల్, చిత్రం కోసం సాగర్ పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న ఆ పాట నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్య పాడిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం గోపీ సుందర్. చిత్రసీమలో ఇప్పుడు వినండి ఎంసీఏ. చిత్రం కోసం జస్ప్రీత్ జాజ్ పాడిన పాట. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న ఆ పాట ఫిదా. చిత్రం కోసం మధుప్రియ, రామ్కి పండు పాట. రచన శుద్ధాల సుక్తేజ, సంగీతం శక్తికాంత్ కార్తిక్. చిత్రసీమలో చివరిగా వినండి బాయ్స్. చిత్రం కోసం లక్కీ అలీ, క్లింటన్ ప్లాసీ, వసుంధరాదాస్ పండు పాట. రచన ఏఎం రత్నం, శివగణి, సంగీతం యార్ రెహమాన్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉదయం అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అక్కడి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఈ పథకంతో రాష్ట్రంలో 140,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావాలో స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. అనంతరం స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెరెగ్రినిని కూడా కలుస్తారు. యూపీఐ వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ది, మెరుగైన రైలు విమాన కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్ల వంటి కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు కూడా ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2026 ర్యాంకుల్లో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 19వ ర్యాంకు సాధించింది. గత ఏడాది 24వ ర్యాంకు సాధించిన అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ ఏడాది 5 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఈ రోజు నుంచి పాఠశాల

తరలు తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఆయా రూట్లలో ఎక్కువ బస్సులు వెళ్లేలా చూడాలని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు పడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి సంస్కృత పాఠం విందాం. నిర్వహణ శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు. విద్యార్థి గగన్ ప్రియ.

0: శ్రీ గురుభ్యో నమః. నమస్కరోమి ఆచార్యాః.
1: అయి బాలే, ఆగచ్చ, ఉపవిశ. అద్య వయం భర్తృహరి విరచిత సుభాషితేషు పరోపకార పద్ధతౌ ఏకం శ్లోకం అధికృత్య పఠామః. అస్య శ్లోకస్య న కేవలం భావః అర్థశ్చ మయా ఉచ్యతే, కింతు కేచన వ్యాకరణాంశాః, అర్థాత్ కేచన శబ్దాః, ధాతవః, సమాసాశ్చ మయా ఉచ్యంతే. రామ్మ, కూచోమ్మ, ఈరోజు భర్తృహరి రచించినటువంటి పరోపకార పద్ధతిలో ఒక శ్లోకం చెప్తానమ్మా. ముందు ఆ శ్లోకం నేను చదువుతాను, జాగ్రత్తగా వినమ్మా.
0: అలాగేనండి గురుగారు.
1: పాపాన్ నివారయతి యో జయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. శ్లోకం చెప్తాను. పాపాన్ నివారయతి,
0: పాపాన్ నివారయతి
1: యోజయతే హితాయ,
0: యోజయతే హితాయ
1: గుహ్యం,
0: గుహ్యం
1: నిగూహతి,
0: నిగూహతి,
1: నిగూహతి,
0: నిగూహతి
1: గుణాన్,
0: గుణాన్
1: ప్రకటీకరోతి,
0: ప్రకటీకరోతి
1: ఆపద్గతం చ,
0: ఆపద్గతం చ
1: న జహాతి,
0: న జహాతి
1: దదాతి కాలే,
0: దదాతి కాలే
1: సన్మిత్ర,
0: సన్మిత్ర
1: లక్షణమిదం,
0: లక్షణమిదం
1: ప్రవదంతి,
0: ప్రవదంతి
1: సంతః,
0: సంతః.
1: శ్లోకానికి పదచ్ఛేదం చెప్తాను, చెప్పమ్మా. పాపాత్,
0: పాపాత్
1: నివారయతి,
0: నివారయతి
1: యోజయతే,
0: యోజయతే
1: హితాయ,
0: హితాయ
1: గుహ్యం,
0: గుహ్యం
1: నిగూహతి,
0: నిగూహతి
1: గుణాన్,
0: గుణాన్
1: ప్రకటీకరోతి,
0: ప్రకటీకరోతి
1: ఆపద్గతం,
0: ఆపద్గతం
1: చ,
0: చ
1: న జహాతి,
0: జహాతి
1: దదాతి,
0: దదాతి
1: కాలే,
0: కాలే
1: మళ్ళీ ఆపద్గతం,
0: ఆపద్గతం
1: చ,
0: చ
1: న జహాతి,
0: జహాతి
1: దదాతి,
0: దదాతి
1: కాలే,
0: కాలే
1: సన్మిత్రలక్షణం,
0: సన్మిత్రలక్షణం
1: ఇదం,
0: ఇదం
1: ప్రవదంతి,
0: ప్రవదంతి
1: సంతః,
0: సంతః.
1: ఈ శ్లోకంలో భర్తృహరి సన్మిత్రుని యొక్క లక్షణం చెప్తున్నాడమ్మా. సన్మిత్రుడు అంటే మంచి స్నేహితుడు అని అర్థం.
0: అలాగే గురుగారు,
1: మంచి స్నేహితుడు ఎలా ఉంటాడంటే పాపాత్ నివారయతి. మనం ఎవరైనా పాపం చేస్తున్నాం అనుకో, అప్పుడు నివారిస్తాడు. స్నేహితుడు ఏం చేస్తాడు, వద్దు తప్పది, ఆ పాపం చేయకూడదని చెప్పి నివారిస్తాడమ్మా.
0: అవునండి గురుగారు.
1: రెండు, యోజయతే హితాయ, హితాయ హితము కొరకు అంటే మంచి కొరకు, యోజయతే ప్రేరేపించును లేదా మేలు చేయడానికి, ఎవరికైనా మేలు చెయ్యము అని చెప్పి ప్రేరేపించును, పాపాలు చెయ్యొద్దు మంచి పుణ్యకార్యాలు చెయ్యి అని చెప్పి ప్రేరేపిస్తాడమ్మా. తర్వాత గుహ్యం

0: ఊహతి గుహ్యం. గుహ్యం అంటే రహస్యం అమ్మా. ఏదైనా చెప్పకూడని రహస్యాలు ఉన్నాయనుకో స్నేహితుడు విషయంలో, వాటిని పైకి చెప్పడమ్మా. చెప్పకుండా నిగూహతి, దాచి ఉంచుతాడు. వాటిని చెప్పకుండా దాచి ఉంచుతాడు. అంతేగాని స్నేహితుడిలో ఏదైనా దోషాలు, ఒకటి రెండు దోషాలు ఉన్నాయనుకో వాటికి ఎవరికి చెప్పడు. గుణాన్ని ప్రకటీకరోతి. అంతేకాదు ఇంకేం చేస్తాడు, ఆ స్నేహితుల్లో మంచి గుణాలు ఏమైనా ఉంటే అవి అందరికీ చెప్తాడు. ఇదిగో నా స్నేహితుల్లో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయని చెప్తాడు. అంతేగాని ఏమన్నా దోషాలుంటే వాటిని ఎవ్వరికీ చెప్పడు. ఏమ్మా?
1: అలాగే గురుగారు.
0: ఆపద్గతంచ న జహాతి. మూడో పాదంలో ఆపదలలో ఉన్నాడనుకో స్నేహితుడు, న జహాతి, విడిచిపెట్టడు. స్నేహితుడు ఏం చేస్తాడు, తన స్నేహితుడు ఆపదల్లో ఉంటే వాడిని విడిచిపెట్టకుండా వాళ్ళకి అతనికి కావలసినటువంటి సహాయాలన్నీ కూడా చేస్తూ ఉంటాడమ్మా.
1: అవునండి గురుగారు.
0: దదాతి కాలే. సమయం వచ్చినప్పుడు తన స్నేహితుడు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు దదాతి అంటే ధనాదులను ఇచ్చును. ఏమో కోరిన దానిని ఇచ్చును.
1: అవునండి గురుగారు.
0: సన్మిత్ర లక్షణం ఇదం. ఇదం ఇది సన్మిత్ర లక్షణం అంటే మంచి స్నేహితుని యొక్క లక్షణం లక్షణమని ప్రవదంతి చెప్తున్నారు. ఎవరు? సంతః సత్పురుషులు. సత్పురుషులు చెప్తున్నారమ్మా ఇది మంచి స్నేహితుని యొక్క లక్షణము. మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, తన స్నేహితుడు పాపాలు చేస్తుంటే వాటి నుండి నివారిస్తాడు, పాపాలు చేయొద్దంటాడు, మంచి చేయమని చెప్పి ప్రేరేపిస్తాడు, చెప్పకూడని రహస్యాలు ఏమైనా ఉంటే దాస్తాడు, చెప్పాల్సిన మంచి గుణాలు ఏమైనా ఉంటే వాటిని బహిర్గతం చేస్తాడు, ఆపదలలో ఉంటే అటువంటి ఆపదలలో ఉన్నటువంటి తన స్నేహితుణ్ణి ఈ మంచి స్నేహితుడు ఎప్పుడూ విడిచిపెట్టడు, అవసరం వచ్చినప్పుడు స్నేహితుడు గాని కష్టాల్లో దుఃఖాల్లో బాధల్లో ఉంటే కావలసినటువంటి దానిని దానం చేస్తాడు. మంచి స్నేహితుని యొక్క లక్షణంగా దీనిని సత్పురుషులు చెప్పుచున్నారు అని చెప్పి భర్తృహరి మనకి మంచి స్నేహితుని యొక్క లక్షణాలు చెప్పాడమ్మా.
1: అలాగేనండి గురుగారు.
0: ఈ శ్లోకంలో కొన్ని శబ్దాలు ధాతువులు చెప్పుకుందాం. నేను చెప్తాను, నువ్వు చెప్పమ్మా.
1: అలాగే గురుగారు.
0: పాపాత్
1: పాపాత్
0: పాపాభ్యాం
1: పాపాభ్యాం
0: పాపేభ్యః
1: పాపేభ్యః.
0: ఇది పాప శబ్దము, అకారాంత నపుంసకలింగ శబ్దం అమ్మా.
1: అలాగే గురుగారు.
0: ఎలాగూ జ్ఞాన శబ్దం మోస్తారు చూడు. జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని అని చెప్పాం కదమ్మా.
1: అవునండి గురుగారు.
0: అదే విధంగా చెప్పమ్మా. పాపం
1: పాపం
0: పాపే
1: పాపే
0: పాపాని
1: పాపాని
0: పాపాత్
1: పాపాత్.
0: ఇది పాప శబ్దము, అకారాంత నపుంసకలింగ శబ్దము, పంచమీ విభక్తి ఏకవచనం అమ్మా.
1: అలాగే గురుగారు.
0: ఎలాగూ జ్ఞానాత్ జ్ఞానాభ్యాం జ్ఞానేభ్యః అన్నట్టుగా ఎలాగమ్మా చెప్పమ్మా. పాపాత్
1: పాపాత్
0: పాపాభ్యాం
1: పాపాభ్యాం
0: పాపేభ్యః
1: పాపేభ్యః.
0: తర్వాత నివారయతి
1: నివారయతి.
0: నీ అనే ఉపసర్గమ్మా.
1: అలాగే గురుగారు.
0: ఉరు ధాతువమ్మా. దీనికి లట్ ప్రథమ పురుష ఏకవచనం వారయతి అని అయిందమ్మా.
1: అలాగే గురుగారు.
0: చెప్పమ్మా. వారయతి
1: వారయతి
0: వారయతః
1: వారయతః
0: వారయంతి
1: వారయంతి.
0: తర్వాత ఇంకొక ధాతువు యోజయతే
1: యోజయతే.
0: ఇది యుజ ధాతువమ్మా.
1: అలాగే గురుగారు.
0: కలుపుటాన అర్థంలో యుజ ధాతువు. దీని మీద వ్యాకరణ ప్రక్రియలో నిచ్చనే ప్రత్యయం చేస్తే యోజి అవుతుందమ్మా. దీని మీద లట్ ప్రథమ పురుష ఏకవచనం యోజయతే అని చెప్తాను చెప్పమ్మా. యోజయతే
1: యోజయతే
0: యోజయేతే
1: యోజయేతే
0: యోజయంతే
1: యోజయంతే.
0: యోజయతే అంటే ప్రేరేపించును అని అర్థం. ఏమ్మా?
1: అలాగే గురుగారు.
0: ప్రకటీకరోతి
1: ప్రకటీకరోతి.
0: దీని వ్యాకరణాంశంలో చ్వి అనే ప్రత్యయాంతం అంటారమ్మా. దీనికి విగ్రహవాక్యం కూడా ఎలా చెప్తారంటే అప్రకటం ప్రకటం కరోతి ప్రకటీకరోతి అని చెప్తారమ్మా. ఏమ్మా చెప్పమ్మా. ప్రకటీకరోతి
1: ప్రకటీకరోతి
0: ప్రకటీకురుతః
1: ప్రకటీకురుతః
0: ప్రకటీకురువంతి
1: ప్రకటీకురువంతి.
0: తర్వాత ఆపద్గతం
1: ఆపద్గతం.
0: ఆ

0: ఆపత్సు
1: ఆపత్సు
0: గతః
1: గతః
0: ఆపద్గతః
1: ఆపద్గతః
0: తం
1: తం
0: ఆపద్గతం
1: ఆపద్గతం
0: ఆపద్గత శబ్దం అమ్మా. ఇది కూడా అకారాంత పుంలింగ శబ్దము, రామ శబ్దం అవసరం అమ్మా. ఏమమ్మా చెప్పమ్మా? ఆపద్గతం
1: ఆపద్గతం
0: ఆపద్గతౌ
1: ఆపద్గతౌ
0: ఆపద్గతాన్
1: ఆపద్గతాన్.
0: ఆపద్గత శబ్దము అకారాంత పుంలింగ శబ్దము, ద్వితీయ విభక్తి ఏకవచనం అమ్మా.
1: అలాగే గురుగారు,
0: సమాసం అయితే ఆపత్సుగత ఆపద్గత అని చెప్పి సప్తమీ తత్పురుష సమాసం అమ్మా.
1: అలాగేనండి గురుగారు.
0: చా అవ్యయము నా అవ్యయము. జహాతి
1: జహాతి
0: జహాతి
1: జహాతి
0: జహీతః
1: జహీతః
0: జహతి
1: జహతి.
0: ఇది ధాతు పాఠంలో ఓహాక్ త్యాగే అనే ధాతువు అమ్మా. ఇది సామాన్యంగా హా ధాతు అని చెప్పుకో అమ్మా నువ్వు. ఇది లట్ ప్రథమ పురుష ఏకవచనం అమ్మా. ఏమమ్మా?
1: అలాగే గురుగారు,
0: జహాతి అంటే విడిచిపెట్టుచున్నాడు అని అర్థం. నా జహాతి అంటే విడిచిపెట్టుట లేదు అని అర్థం. ఏమ్మా?
1: అలాగే గురుగారు.
0: తర్వాత దదాతి చెప్పమ్మా.
1: దదాతి
0: దదాతి
1: దదాతి
0: దత్తః
1: దత్తః
0: దదతి
1: దదతి.
0: ఇది ధాతువు డుదాయి దానే అనే ధాతువు అంటారమ్మా. సామాన్యంగా దా ధాతువు అని అనుకో అమ్మా.
1: అలాగే గురుగారు,
0: ఏ ధాతువు?
1: దా ధాతువు
0: దా ధాతువు
1: దా ధాతువు
0: ఒత్తు లేదమ్మా. దా
1: దా
0: ధాతువు అమ్మా. తర్వాత కాలే
1: కాలే.
0: కాల శబ్దము అకారాంత పుంలింగ శబ్దము, రామ శబ్దము అవసరం అమ్మా. చెప్పు. కాలే
1: కాలే
0: కాలయోహో
1: కాలయోహో
0: కాలేషు
1: కాలేషు.
0: ఎలాగూ రామ శబ్దం, రామ శబ్దానికి ఎలా చెప్తామమ్మా మనం సప్తమి విభక్తిలో? చెప్పు. రామే
1: రామే
0: రామయోహో
1: రామయోహో
0: రామేషు
1: రామేషు
0: అన్నట్టుగా కాలే
1: కాలే
0: కాలయోహో
1: కాలయోహో
0: కాలేషు
1: కాలేషు.
0: తర్వాత సన్మిత్ర లక్షణం
1: సన్మిత్ర లక్షణం
0: సన్మిత్రస్య లక్షణం
1: సన్మిత్రస్య లక్షణం
0: సన్మిత్ర లక్షణం
1: సన్మిత్ర లక్షణం
0: తత్
1: తత్
0: సన్మిత్ర లక్షణం
1: సన్మిత్ర లక్షణం.
0: సన్మిత్రుడు అంటే మంచి స్నేహితుడు అని అర్థం. ఏమమ్మా? సన్మిత్రుని యొక్క లక్షణము అంటే స్వభావము అని అర్థం. మంచి స్నేహితుని యొక్క స్వభావం ఇది. ఇదం
1: ఇదం
0: ఇదం శబ్దము, ఇది ఇదం ఇమే ఇమాని చెప్పమ్మా. ఇదం
1: ఇదం
0: ఇమే
1: ఇమే
0: ఇమాని
1: ఇమాని.
0: ఇదం శబ్దము ఏమ్మా? మకారాంత శబ్దము, నపుంసకలింగ శబ్దము, ద్వితీయ విభక్తి ఏకవచనము. ఏమ్మా?
1: అలాగేనండి గురుగారు.
0: ప్రవదంతి
1: ప్రవదంతి
0: చెప్పమ్మా. వదతి
1: వదతి
0: వదతః
1: వదతః
0: వదంతి
1: వదంతి.
0: ఇక్కడ ప్ర అనేది ఉపసర్గమ్మా. ఏమ్మా? వద అంటే చెప్పుట అని అర్థం. ప్రవదంతి అంటే చెప్పుచున్నారు అని అర్థం. ప్ర అనే ఉపసర్గ పూర్వంగా ఉన్న వద ధాతువుకి లట్ ప్రథమ పురుష బహువచన రూపమమ్మా. చివరి పదము సంతః
1: సంతః
0: చెప్పమ్మా. సన్
1: సన్
0: సంతౌ
1: సంతౌ
0: సంతః
1: సంతః.
0: సత్ తకారాంత శబ్దము
1: సంత్ తకారాంత శబ్దము
0: సత్
1: సత్
0: తకారాంత శబ్దము
1: తకారాంత శబ్దము.
0: ప్రథమా విభక్తి
1: ప్రథమా విభక్తి
0: బహువచనము
1: బహువచనము
0: సంతః అనే రూపము
1: సంతః అనే రూపము.
0: శ్లోకం చెప్తాను చెప్పమ్మా. పాపాన్ నివారయతి
1: పాపాన్ నివారయతి
0: యోజయతే హితాయ
1: యోజయతే హితాయ
0: గుహ్యం నిగూహతి
1: గుహ్యం నిగూహతి
0: యోజయతే హితాయ
1: యోజయతే.
0: కాదమ్మా, గుణాన్ ప్రకటీకరోతి
1: గుణాన్ ప్రకటీకరోతి.
0: ఆపద్గతంచ
1: ఆపద్గతంచ
0: న జహాతి
1: న జహాతి
0: దదాతి కాలే
1: దదాతి కాలే.
0: సన్మిత్ర
1: సన్మిత్ర
0: లక్షణమిదం
1: లక్షణమిదం
0: ప్రవదంతి
1: ప్రవదంతి
0: సంతః
1: సంతః.
0: ఈరోజు పాఠం పూర్తయిందమ్మా, వెళ్ళిరామ్మా. వచ్చి

0: పాఠంలో మళ్ళీ కలుసుకుందాం అమ్మా.
1: ధన్యవాదాలు గురుగారు, వెళ్ళొస్తానండి గురుగారు.
0: సరే అమ్మా.
2: ఇంతవరకు మీరు సంస్కృత పాఠం విన్నారు. నిర్వహణ శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, విద్యార్థిని గగన్ ప్రియ. ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వి సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరి, వాద్య సహకారం హార్మోనియం శ్రీ అనంత్ న్యాల్కల్కర్, తబలా శ్రీ హృషికేష్ మహోస్కర్. వినండి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బి సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీరు వింటున్నారు యువవాణి కార్యక్రమం. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 అవుతుంది. శ్రోతలందరికీ నేటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ హైమశ్రీ. ఈరోజు మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అవన్నీ ఏంటో తెలుసుకుందామా? చలపదండి మరి.

ప్రతి సంవత్సరం జూన్ 15న వరల్డ్ వైడ్ విండ్ డేని జరుపుకుంటాం. మనకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరాలలో గాలి కూడా ఒకటి. గాలి శక్తి, దాని ఉపయోగాలు, పర్యావరణానికి దాని ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజున జరుపుకుంటాం. మనం గాలిని చూడలేం, కానీ దాని ప్రభావాన్ని మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. చెట్లు ఊగడం, గాలిపటం ఎగరడం, వర్షం రావడం, సముద్ర అలలపై కదలడం, ఇవన్నీ గాలి వల్లే జరుగుతాయి. నిజమే, చిన్నప్పుడు గాలిపటాలు ఎగిరినప్పుడు గాలి బాగా వస్తే ఎంతో సంతోషపడేవాళ్ళం. అదే కాదు, అప్పట్లో సరదాగా అనిపించినా ఇప్పుడు చూస్తే గాలి ఎంత శక్తివంతమో అర్థమవుతుంది. మరి గాలితో విద్యుత్ కూడా తయారు చేస్తారని తెలుసా? దాన్నే విండ్ ఎనర్జీ అంటారు. పెద్ద పెద్ద విండ్ టర్బైన్స్ని గాలి శక్తిని విద్యుత్గా మారుస్తాయి. అదే రోడ్ల పక్కన లేదా కొండల దగ్గర కనిపించే పెద్ద పెద్ద ఫ్యాన్స్లా ఉంటాయి చూడండి, అవే గాలి వీచినప్పుడు తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే గాలి కోసం మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి మనకు అందించిన వనరు. ఈ వనరుతో ఎలాంటి ఖర్చు లేకుండా విద్యుత్ని తయారు చేసుకుంటున్నాం. గాలి ద్వారా విద్యుత్ తయారు చేయడం వల్ల

చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలుష్యం తగ్గుతుంది. బొగ్గుతో విద్యుత్ తయారు చేస్తే పొగ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది కదా. కానీ గాలి ద్వారా విద్యుత్ చేస్తే అలాంటి సమస్య ఉండదు. అంటే పర్యావరణానికి మనం మేలు చేసినట్టే కదా. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో వాతావరణ మార్పు ఒకటి. గాలి శక్తిని వినియోగం పెరిగితే కాలుష్యం తగ్గి ప్రకృతి లేకుండా రక్షింపబడుతుంది. భారతదేశంలో ప్రపంచంలో భారతదేశం విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో ముందుంది. దేశాలలో ఒకటి ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఈ విండ్ ఫార్మ్స్ ఎక్కువగా ఉన్నాయి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గాలి లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా బతకలేం. అందుకే పెద్దలు చెట్లు నాటమని చెబుతుంటారు. చెట్లు గాలిని శుభ్రం చేస్తాయి, ఆక్సిజన్ని ఇస్తాయి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ఇప్పుడు నగరాలలో కాలుష్యం చాలా పెరిగిపోయింది. వాహనాలు, ఫ్యాక్టరీలలో నుంచి వచ్చే పొగ ఇవన్నీ గాలిని కలుషితం చేస్తున్నాయి. అందుకే స్వచ్ఛమైన గాలి విలువ ఇప్పుడు మరింత పెరిగింది. కొన్నిసార్లు ఉదయం పార్కుల్లో నడుస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా, అదే స్వచ్ఛమైన గాలి. మంచి గాలి మన ఆరోగ్యానికి చాలా అవసరం. సరే, మరి ఇంకా మంచి మంచిగా దీని గురించి రాసుకొని వచ్చాను, అవన్నీ తెలుసుకునే ముందు ఒక మంచి సాంగ్ వినిద్దామా? చలో పదండి మరి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

విండ్ ఎనర్జీని ఎవరు కనిపెట్టారు అనే క్వశ్చన్ మీలో వచ్చే ఉంటుంది కదా. కానీ ఒక వ్యక్తి కనిపెట్టిన విషయం కాదు. విండ్ ఎనర్జీ మనుషుల వేల సంవత్సరాల క్రితం ఉపయోగించబడిన పూర్వకాలంలోనే ప్రజలు పడవలను నడపడానికి విండ్ ఎనర్జీని ఉపయోగించేవారు. సుమారు 7వ నుంచి 9వ శతాబ్దం మధ్యలో గాలి మినుములను ఉపయోగించారని చరిత్ర చెబుతుంది. ఆధునిక విండ్ ఎనర్జీ గురించి చెప్పుకుంటే ఒక ముఖ్యమైన పేరు చెప్పుకోవచ్చు, జేమ్స్ బ్లిత్. ఆయన 1887 స్కాట్లాండ్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే విండ్ టర్బైన్ని తయారు చేశారు. అదే సమయంలో అమెరికాలో చార్లెస్ ఎఫ్ బుష్ కూడా పెద్ద విండ్ టర్బైన్ని నిర్మించి విద్యుత్ ఉత్పత్తి చేశారు. అంటే నేటి విండ్ టర్బైన్లను వాళ్ళే పునాది వేశారన్నమాట. కానీ విండ్ ఎనర్జీని ఉపయోగించే ఆలోచన మాత్రం పూర్వకాలం నాటిదే. మరి విండ్ ఎనర్జీని కనిపెట్టింది ఒక వ్యక్తి అని చెప్పడం కష్టమే. మానవ నాగరికత క్రమంగా అభివృద్ధి చేసిన సైంటిఫిక్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. కానీ మన జీవనాధారం దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అవి కూడా చాలా చిన్న చిన్న పనులు. అదేంటంటే చెట్లు నాటడం, కాలుష్యాన్ని తగ్గించడం, విద్యుత్ని ఆదా చేయడం, పర్యావరణాన్ని మేలు చేసే ప్రతి అలవాటు మంచిదే. ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది, కనీసం ఉన్నదాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అందుకే వరల్డ్ విండ్ డే మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, గాలి ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం. గాలిని కలుషితం చేయకుండా స్వచ్ఛమైన పర్యావరణాన్ని కాపాడుకుందాం మనం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు ఒక మంచి సాంగ్ని వినేద్దామా? చలో మరి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఈ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగులు తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలో ఈవేళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుము సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యత నెంచుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియన్లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా

0: 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతన ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘనస్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: This year, because of the El Nino, I think we are preparing for not so good a monsoon. Of course, we have enough buffer stocks. Since last year, we've maintained, so there shouldn't be a food shortage. But for farmers, it'll have an impact because this year, his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవహర్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నీట్ .NTA .NIC .in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

0: ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్ బ్యాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకే అవుటైంది. ఫీఫా ప్రపంచకప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. శేషాలు మరొకసారి 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం

0: माँ की पलकें भीग गईं। उसकी माँ रो रही है। अप्पू नहीं जान सका कि माँ क्यों रो रही है। क्या कंचा खरीदने से? ऐसा तो नहीं हो सकता। तो फिर उसकी आंखों के सामने बूढ़ा दुकानदार और कार का ड्राइवर खड़े खड़े हंस रहे थे। वे सब पसंद करते हैं, सिर्फ माँ को कंचे क्यों पसंद नहीं आए? शायद कंचे अच्छे नहीं।
1: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందన్న ముఖ్యమంత్రి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, దేశ ప్రగతిని తీర్చిదిద్దే ఆలయాలు పాఠశాలలని కొనియాడారు. విద్య గొప్ప సంపద అని, విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో అల్పాహారం పాలు పథకాన్ని మంత్రి ఈ ఉదయం ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారంతో పాటు పాలు లేదా రాగిజావా అందించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్లోని మల్లేపల్లి సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్తో కలిసి మంత్రి సీతక్క చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రీస్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేసి ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధ్రువపత్రాలు అందజేశారు. మహబూబ్నగర్ జిల్లాను సాగునీటి పరంగా అభివృద్ది దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆకాశవాణితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడుతూ,
3: ఏ కలలైతే కన్నారో పాలమూరు జిల్లా ప్రజలు, వ్యవసాయదారులు ఆ కలలైతే నిజం చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా పాలమూరు రంగారెడ్డిని ఒక బాధ్యతగా, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఒక బాధ్యతగా ఈ పనిని పరిపూర్ణంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం.
2: ఎల్ఐజి, ఎంఐజి ఇళ్ల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళ అంతస్తుల సముదాయాలకు కావలసిన స్థలాల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. క్యూర్ పరిధిలో నిర్మించే ఇళ్లపై ముఖ్యమంత్రి అంతర్గత సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్కు చార్మినార్ ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో సాలార్జంగ్ మ్యూజియం కూడా అంతే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలను గవర్నర్ నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మ్యూజియం కేవలం తెలంగాణకే కాకుండా దేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని, ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర

0: అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రక్రియ కాదని, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియేనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రక్రియ జరిగిందని, అప్పుడు ఏ పార్టీ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. త్వరలోనే వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ది పనులను ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: మహామండపంలో అన్నిటి మండపంతో పాటు కోటి లింగాలకు సంబంధించినటువంటి, బ్రాహ్మణ సత్రానికి సంబంధించినటువంటి, నలువైపులా గోపురాలను నిర్మాణం చేసేటువంటి అన్ని పనులు ఏకకాలంలో ధర్మగుండానికి సంబంధించినటువంటి పని కూడా జరుగుతా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు రావడం భారతీయులకు గర్వకారణమని యోగా శిక్షకురాలు మరీచిగా తెలిపారు. యోగా వల్ల శారీరకంగా ఆరోగ్యం కలగటమే కాకుండా మనసుకు ప్రశాంతత, సక్రమ జీవన విధానానికి దోహదపడుతుందని ఆమె ఆకాశవాణితో చెప్పారు.
2: కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, సంపూర్ణ మానసిక ఆనందానికి కూడా యోగా ఎంతో అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దానికి ప్రతిరోజు మనం కేటాయించే కొద్దిపాటి సమయమే శ్రీకారం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం స్ఫూర్తితో ఈ రోజు నుండి మీ యోగా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన దైనందిన జీవితంలో యోగాను ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుందాం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడంలో మనమంతా భాగస్వాములం అవుదాం.
0: రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకున్నా టెండర్లు పిలవకుండానే హ్యామ్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసేందుకు ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రజలు నమ్మడం లేదన్నారు. వేసవి సెలవుల అనంతరం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 14 రకాల యాజమాన్యాలలో 1,558 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారని తెలిపారు. సిర్పూర్ టి మండల కేంద్రంలోని పాఠశాలలో మామిడి తోరణాలు కట్టి విద్యార్థులకు స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి బడిబాట షెడ్యూల్ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,641 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు అమావాస్య కావడంతో చాలా స్కూళ్లలో హాజరు శాతం తగ్గింది. ఈ రోజు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాఠశాలలను సుందరంగా అలంకరించి ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులు, నిర్లక్ష్యం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2011లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా గుర్తించింది. వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష, హింస, మోసాలు, వారిని కుటుంబం లేదా సమాజం నుంచి వేరుచేయడం వంటివి ఇందులో ప్రధాన సమస్యలుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న టీజీ టెట్ 2026 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. 5 మండలాల్లో వర్షం కురియగా తిర్యాని మండలంలో 27.8 మీటర్ల వర్షపాతం నమోదైంది. భారతదేశంలో అత్యంత సమర్థవంతంగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ పేదల ప్రజల సంక్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ప్రజలు నరేంద్ర మోదీని ఇంతగా అభినందిస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజుకు 11 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు నిర్మించగా, ఎన్డీఏ హయాంలో రోజుకు 34 కిలోమీటర్ల చొప్పున రహదారులు వేశారని పేర్కొన్నారు. ఓటర్ మ్యాపింగ్పై ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తి లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

0: ఉంచారు. వర్షాలు, బలమైన గాలుల ప్రభావంతో భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉందని ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ వేణుమాధవ్ ఒక ప్రకటనలో కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితా లోకం. వనితాలోకం కార్యక్రమంలో ఈరోజు మనం నందనవనాలు పివిఎస్ కృష్ణకుమారి గారి కథానికి విందాం.

రండి వదిన, పెళ్లి బాగా జరిగిందా అంటూ ఆడబిడ్డ లలితను లోపలికి ఆహ్వానించింది వసుంధర. బాగా జరిగిందమ్మా అంటూ వచ్చి కూర్చుంది లలిత. మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది వసుంధర. ఈలోగా ఆటోవాడికి డబ్బులు ఇచ్చి సూట్ కేసుతో లోపలికి వచ్చాడు రామ. విజయవాడ నుండి వాళ్ల బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చింది లలిత. పెళ్లి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వనస్థలపురంలో ఉన్న తమ్ముడు రామం ఇంటికి వచ్చింది. పిల్లల ఆఫీస్కి వెళ్ళారా? రామం మనవరాలు తపస్విని దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ అడిగింది లలిత. 9 గంటలకే వెళ్తారు వదిన, మళ్ళీ సాయంత్రం 6 గంటలకే వచ్చేది. అప్పటిదాకా మాకు మనవరాలతో ఆటలు, దాని పనులతోనే సరిపోతుంది అంటూ మురిపెంగా చెప్పింది వసుంధర. ఆడబడుచు మాట్లాడుతూ మనవరాలికి అన్నం పెట్టి నిద్రపుచ్చింది. ఆ తర్వాత అందరూ భోంచేశారు. కాసేపు పడుకో అక్క, పెళ్ళింట్లో అసలు నిద్రపట్టి ఉండదు అన్నాడు రామం. సాయంకాలం లలిత నిద్రలేచేసరికి రామం కొడుకు శ్రీకరు, కోడలు శ్రావణి ఆఫీస్ నుంచి వచ్చారు. హాయ్ అత్త, ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు శ్రీకర్. శ్రావణి కూడా బావున్నారా పెద్దమ్మ అంటూ లలితని ఆప్యాయంగా పలకరించింది. వసుంధర పకోడీలు చేసి అందరికీ పళ్ళాల్లో తీసుకుని వచ్చింది. ఈలోగా శ్రావణి, అత్తయ్య మీకు మామయ్య గారికి ఈ కాఫీ కప్పులు తెచ్చా, చూడండి ఎంతసేపైనా వీటిలో వేడి తగ్గదు అంటూ 2 కప్పులు తెచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ శ్రావణి అంటూ తీసుకుంది వసుంధర. మరునాడు లలిత నిద్రలేచేసరికి వసుంధర అప్పటికే స్నానం చేసి వంట హడావుడిలో ఉంది. అందరికీ కాఫీలు, హార్లిక్స్, ఎవరికి ఏమి కావాలో ఇస్తూ ఇంకో పక్క వంట చేస్తూనే లలితతో కబుర్లు చెప్తున్నది. రామం కూడా కూరగాయలు తరుగుతూ వసుంధరకి సాయం చేస్తున్నాడు. శ్రావణి స్నానానికి వెళ్ళబోతూ, అయ్యో ఈరోజు మా టీం అవుటింగ్ ఉంది, ఈ కొత్త డ్రెస్ చాలా లూజ్ అయింది, ఎలా అనుకుంటుంటే, ఇలా ఇవ్వు శ్రావణి, నీ బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు కుట్లు వేసిస్తాను అన్నది వసుంధర. ఈలోగా మనవరాలు నిద్రలేచింది. శ్రావణి, శ్రీకర్, పాపాయి పని చూసే లోపల వసుంధర పిల్లలకి లంచ్ బాక్సులు సర్ది వాళ్ళకి టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేలోపు మిషన్ మీద శ్రావణి డ్రెస్ కుట్లు వేసి ఇచ్చింది వసుంధర. శ్రావణి డ్రెస్ చేసుకుని వచ్చి, అత్తయ్య ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుందమ్మా, కానీ టాప్స్ మ్యాచ్ కాలేదు, నా వైట్ టాప్స్ పెట్టుకో బాగుంటాయి అంటూ తెచ్చి ఇచ్చింది వసుంధర. పిల్లలు ఆఫీస్కి వెళ్ళాక అన్నీ సర్దుకొని అప్పుడు తీరికగా, ఏమిటి వదిన పెళ్లి కబుర్లు, బెంగళూరులో రవి, మాధవి, మనవడు, మనవరాలు అందరూ ఎలా ఉన్నారు అంటూ లలితని అడిగింది వసుంధర. అన్యమనస్కంగా సమాధానాలు చెప్పసాగింది లలిత. మర్నాడే విజయవాడ వెళ్ళిపోవాలి అనుకున్న లలిత తమ్ముడు మరదలు బలవంతం చేయటంతో మరో 4 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నది. ఈ 4 రోజుల్లో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల దినచర్యను చూసి ఒక అందమైన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతికి లోనైంది లలిత. రామం, వసుంధర కోడల్ని కూతుర్లా చూసుకోవటం, మనవరాలు కూడా తల్లిదండ్రుల దగ్గర కంటే తాతా నానమ్మల దగ్గరే ఎక్కువ చేరికతో ఉండటం, రామం కొడుకు కోడల దగ్గర కూర్చొని కొసరి కొసరి వడ్డించి తినిపించటం, శ్రావణి కూడా శని ఆదివారాలు వస్తే అత్తగారిని ఒక్క పని ముట్టుకోనివ్వకుండా తానే అన్నీ చేసుకుపోవటం, అరమరికలు లేకుండా ఒకళ్ళ సమస్యలు ఇంకొకళ్ళకి చెప్పుకోవటం, డబ్బుల విషయంలో కానీ పనిపాటల్లో కానీ ఎటువంటి వంతులు లేకుండా ఉండటం, ఇవన్నీ చూసిన లలిత మనసులో ఏదో అలజడి. లలిత భర్త విజయవాడలో గవర్నమెంట్ స్కూల్లో టీచరు, ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు పెళ్ళై రాజమండ్రిలో ఉంటుంది. కొడుకు రవికి బెంగళూరులో ఉద్యోగం. కోడలు మాధవి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. సాధారణంగా సాఫ్ట్వేర్ జాబ్ అనగానే అందరూ వాళ్ళకి లక్షల్లో జీతాలు

ఉంటాయి అనుకుంటారు, కానీ అన్ని కంపెనీల్లో అందరికీ అలా ఉండవు. రవికి కూడా ప్యాకేజ్ తక్కువ. బెంగళూరు లాంటి పెద్ద సిటీలో భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తేనే కాస్త సుఖంగా బతకగలుగుతారు. రవికి బిడ్డ పుట్టిన తర్వాత సమస్య మొదలైంది. పాపను చూసుకోవటానికి తల్లిదండ్రులను రమ్మన్నాడు. లలిత భర్త సుముఖంగానే ఉన్నాడు, కానీ ప్రశాంతంగా ఏ బాధరబందీ లేక ఒంటరిగా బతకటానికి అలవాటు పడిన లలితకు మాత్రం బెంగళూరు వెళ్ళటం ఇష్టం లేదు. లలిత, మన కోడలికి తల్లి లేదు, అమ్మవైనా అత్తవైనా నీవే. ఎలాగూ నేను రిటైర్ అయ్యాను, ఇక్కడ ఉండి ఏం చేస్తాం, బెంగళూరు వెళ్దాం అని భర్త బలవంతం చేయటంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుంచి కోడలతో ఇప్పుడూ గొడవ పడేది. కోడలు పనులన్నీ చేసుకుని వంట కూడా చేసి వెళ్ళేది, పనిమ్మాయి ఉండేది. అయినా మనవరాల్ని చూసుకోవటానికి బాధపడేది లలిత. పైగా నేను అత్తగారిని నాకు అన్ని చేతికి అందివ్వాలి అని ఆంక్షలు పెట్టేది. భర్తే చంటిదాని పనులన్నీ చేసేవాడు. ఎప్పుడూ ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూనే ఉండేది కోడల్ని. ఏమిటో, ఎవరూ దొరకనట్లు తల్లి లేని పిల్లల్ని కోడలుగా తెచ్చుకున్నాం, నా కొడుక్కి ఏ అచ్చటా ముచ్చటా లేదు అంటూ సమయం వచ్చినప్పుడల్లా దెప్పుతూ ఉండేది. వీటన్నిటినీ మించి కోడలు ఎవరితో మాట్లాడినా, ఎవరికైనా ఫోన్ చేసినా అనుమానం, తన మీద చాడీలు చెప్తుందేమోనని. భర్త కోడలతో ప్రేమగా మాట్లాడినా హర్షించేది కాదు, రోజూ ఏదో గొడవ. ఒకరోజు నిష్కర్షగా చెప్పేసింది, నేను ఈ వయసులో ఈ పిల్లల చంచాటం పడలేను, మీ పిల్లల్ని డేకేర్లో వేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి భర్తతో పోరి విజయవాడ వెళ్ళింది. పాపని కొన్ని రోజులు డేకేర్లో పెట్టారు. ఆ వాతావరణం పడక తల్లిదండ్రుల మీద బెంగతో ఎప్పుడూ ఏదో అనారోగ్యం. అప్పుడు కూడా తన దగ్గర ఉండమని కొడుకు ఎంతో బతిమిలాడాడు. రానంటే రానంది లలిత, గత్యంతరం లేక కోడల ఉద్యోగం మానేసింది. 2 ఏళ్ల క్రితం భర్త పోయాడు. కొడుకు మళ్ళీ అడిగాడు, అమ్మా నా దగ్గరికి రావచ్చు కదా అని, కానీ వినలేదు. కూతురు కూడా, అమ్మా కాలంతో పాటు నీవు మారాలి, ఇప్పుడు అత్తగారు కోడలు ఇలాంటివి ఉండటం లేదు అని చెప్పినా లలిత తన పద్ధతి మార్చుకోలేదు. అదే సమయంలోనే కొడుకుకి 2వ బిడ్డ పుట్టాడు. ఖర్చులు ఎక్కువై కొడుకు ఇబ్బంది పడుతున్నా లలిత తన పట్టు వీడలేదు. పైగా ఉన్నవి లేనివి ధర్మసూత్రాలు అన్నీ చెప్పేది. మగపిల్లాడికి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఏ బాధ్యత తీసుకోకూడదు, తానే అన్నీ చూసుకోవాలి అంటుంది. ఇప్పుడు తమ్ముణ్ణి మరదల్ని చూశాక ఏదో పశ్చాత్తాపం. నిజానికి తమ్ముడికి మరదలకి ఈ వయసులో ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కోట్ల ఆస్తి, కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉండవచ్చు. స్త్రీకరిది మంచి ఉద్యోగం, శ్రావణికి ఉద్యోగం చేయాల్సిన పని లేదు. అయితే చదువుకున్న చదువుకి సార్థకత కోసం చేస్తున్నది. కానీ తన కొడుకు పరిస్థితి అది కాదు. బెంగళూరులో ఒకళ్ళ జీతంతో బతకటం కష్టం. పోనీ ఆస్తి ఏమైనా ఉన్నదా అంటే అదీ లేదు. విజయవాడలో ఒక చిన్న ఇల్లు తప్ప ఏమీ లేదు. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది లలిత. అత్తయ్య, రేపు ఎల్లుండి శనాదివారాలు మాకు సెలవే కదా, పెద్దమ్మకి సిటీ మొత్తం చూపిద్దాం అంది శ్రావణి. అవునమ్మా, 2 రోజులు సరదాగా గడుపుదాం. అత్త మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు వస్తుందో, ఇంట్లో వంటే మీచేకు, బయట తిందాం అన్నాడు శ్రీకర్. ఆ 2 రోజులు సిటీలో పార్కులు ఇంకా చూడదగిన ప్రదేశాలు చూసి చివరకు బట్టల షాపింగ్కి వెళ్లారు. లలితకి మంచి పట్టుచీర తీసుకుంది వసుంధర. ఎందుకు వదినా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి కొనటం అనవసరంగా అంది లలిత. మీరు ఇంటి ఆడబడుచు, ఏం పెట్టినా వద్దనకూడదు అంది వసుంధర. ఆ మాట విన్న లలితకి, ఏనాడైనా నీవు నీ ఆడబడుచుకి నవ్వుతూ ఒక జాకెట్ బట్టయినా పెట్టావా అని తన మనసే తనని వెక్రించినట్లు అనిపించింది. అందరితో సరదాగా మాట్లాడుతున్నా లలితలో ఒక అంతర్మథనం మొదలైంది. తన ప్రవర్తనని పునశ్చరణ చేసుకోసాగింది. ఎంతసేపు తను తన కూతురు తప్పితే భర్తతో సహా అందరినీ పరాయవాళ్ళుగానే చూసింది. తన ప్రవర్తనకి మొదటిసారి సిగ్గుపడింది. ఆ మరునాడే లలిత ప్రయాణం. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక లలిత వసుంధర హాల్లో కూర్చున్నారు. అన్యమనస్కంగా ఉన్న లలితను వసుంధర అడిగింది, ఏమిటి వద్ద ఆలోచిస్తున్నారు అని. ఎటువంటి సంకోచం లేకుండా తన మనసులో మాట అడిగింది లలిత. చిన్నవాళ్లైనా నిన్ను రామంని అభినందించలేకుండా ఉన్నాను వసు, నేను నీలా ఎందుకు ఉండలేకపోతున్నాను, ఒకటి అడుగుతాను చెప్తావా? అసలు నీకు శ్రావణికి ఎప్పుడూ ఏ గొడవలు రాలేదా అడిగింది వసుంధరని. వసుంధర నవ్వి, రాకేం వదినా, ఒక్కొక్కసారి తన తీరు నాకు నచ్చదు, అలాగే నా మాటలకి ఒక్కొక్కసారి తను బాధపడుతుంది. అప్పుడు ఒకళ్ళనొకళ్ళం ఏదో అనుకుంటాం, ఒక పూటో అరపూటో ఇద్దరం మాట్లాడుకోము. ఆఫీస్కి వెళ్ళాక, అత్తయ్య అన్నం తిన్నారా అంటూ తను, లేక నేనే ఈరోజు స్నాక్స్ ఏం చేయను అని మాట్లాడు.

ఆడుకుంటాం. వదిన, నేనొకటి చెప్తాను, ఏమీ అనుకోకండి. ప్రేమ చూపించడంలో కూతురు వేరు, కోడలు వేరు అనే అంతరం చూపించడం మానుకోవాలి. కొడుకు మన వాడైనప్పుడు కోడలు మనది కదా. కూతురు తప్పు చేస్తే తల్లి క్షమించదా? అలాగే కూతురికి తల్లి పనులు నచ్చకపోయినా బయటపెట్టుకోలేదు కదా. అలా అనుకుంటే ఏ సమస్య రాదు. దూకుడు తగ్గించుకొని వాళ్ళు ఒక మెట్టు మన వైపు ఎక్కాలి. మనం ఆత్మాభిమానం కొంత సడలించి ఒక మెట్టు దిగాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. అప్పుడే కుటుంబాలు నందనవనాలు అవుతాయి అన్నది వసుంధర. మౌనంగా అన్నీ విన్నది లలిత. బట్టలు సూట్ కేసులో సర్దుకుంటూ కొడుక్కు ఫోన్ చేసింది. కన్నా, నేను విజయవాడ వెళ్ళి అక్కడ అన్నీ సర్దుకొని 10 రోజుల్లో బెంగళూరు వస్తాను. అలాగే నీవు ఒకసారి వీలు చూసుకొని వస్తే విజయవాడలో ఇల్లు కూడా అమ్మకానికి పెడదాం. ఎలాగూ నేను మీ దగ్గరే ఉంటా కదా అన్నట్లు మాధవిని ఉద్యోగ ప్రయత్నం చేసుకోమను. పక్కనే ఉండి లలిత మాటలు విన్నది వసుంధర. ఆడబడసలోని ఈ మార్పుకి ఆనందం కలిగింది ఆమెకు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: రిడ్యూసింగ్ ఎక్సెసివ్ మైక్రో ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్, ఫాస్టరింగ్ షేర్డ్ గ్రోత్ అండ్ రిన్యూయింగ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్. డిస్కషన్స్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ఆన్ స్ట్రెంగ్దెనింగ్ ద రెజిలియన్స్ ఆఫ్ క్రిటికల్ అండ్ మినరల్ వాల్యూ చైన్స్, ప్రొటెక్టింగ్ మైనర్స్ ఆన్లైన్ అండ్ సెటిలింగ్ మేజర్ జియో పొలిటికల్ క్రైసిస్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ అరైవ్ ఇన్ ఎవియాన్ టుమారో టు పార్టిసిపేట్ ఇన్ ద సమిట్. ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ విజిటింగ్ ద ఫ్రెంచ్ సిటీ అట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రో. ద విజిట్ హోల్డ్స్ ఇమెన్స్ సిగ్నిఫికెన్స్, ప్రొవైడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అ క్రూషియల్ ప్లాట్ఫామ్ టు ఎంగేజ్ విత్ వరల్డ్ లీడర్స్ ఆన్ ఇష్యూస్ వైటల్ నాట్ టు జస్ట్ India, but to the entire global south. Notably, this marks India's 13th participation at the G7 summit and the Prime Minister's 7th consecutive participation. India's regular participation at the G7 summits reflects the increasing recognition of New Delhi's role and contribution in the addressing global challenges related to peace, security, development and environmental sustainability. Ankit Kumar, Akashwani News, Evian, France.
1: India has welcomed the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world. And

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
6: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
5: అంతా మంచిగున్నాను రా.
6: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
5: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
6: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
5: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
6: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
5: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
7: ఆయనకేం చెప్పగలుగుతానా?
5: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
6: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
7: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
6: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
8: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
6: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.

0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: శ్రోతలకు మరొక్క మార్గ గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు రైతుల సందేహాలకు సమాధానాలు తెలియచేస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2324085523, 2324085853. ఎస్టిడి కోడ్ మర్చిపోకండి, 040. ఆకాశవాణి సమయం 3 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వేసవి సెలవుల అనంతరం రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందన్న ముఖ్యమంత్రి, విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, దేశ ప్రగతిని తీర్చిదిద్దే ఆలయాలు పాఠశాలలని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరపనున్నారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ ఉందని, ఎల్నిలో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహార కొరత ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు నుంచి వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచస్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ స్వార్థంతో బురదజల్లుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆక్షేపించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, రాజ్యాంగబద్దంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముక్కోణపు సిరీస్లో శ్రీలంక ఏ జట్టుకు భారత్ ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03 దాటి 17 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 238 కిలోహెర్ట్స్ పై మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వా మరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాంతంలో వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య అవగాహన కుదరడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం అమలుతో పశ్చిమాసియాలో తిరిగి శాంతి స్థిరత్వం నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం తమ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయట్లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్లో తెలంగాణ మార్క్ఫెడ్ కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కనీస ధరలు వస్తాయని ఆశగా సాగు చేసిన రైతులకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి ఈనాడు మోసం చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ

లకు ఆశ చూపి మోసం చేసిందని మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గుబాయి బాట కార్యక్రమంలో భాగంగా మందమర్రిలోని కాశీపేట గనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ హింద్ మజ్దూర్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు ఫిట్నెస్ లేని 60 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్పేజ్ ఇండియా కార్యక్రమం చేపట్టింది. వాతావరణ మార్పుల వల్ల వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంరక్షణ, సామాజిక భద్రతపై రూపొందించిన జాతీయ నివేదికను వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజ ఎన్సీసీపీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం శ్రీ గడ్డం శంకరయ్య బృందంచే శశిరేఖ పరణయం కథ రెండో భాగం వినిపిస్తారు.

0: మరి గడ్డం శంకరయ్య బృందముచే రెండవ భాగము శశిరేఖ ప్రణయము.
1: మహామంత్రి, నా పేరు అభిమాన్యుడను.
2: ఎక్కడ పోతున్నా?
1: మా తల్లి సుభద్రాదేవి. నేను విద్యాభ్యాసము నేర్చుకొని ఇక్కడి మా ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాడము. మాయాజూదు మొదలుపెట్టి అందులో మా తండ్రులు ఓడిపోయి ద్వైతావనములో చేరినటువంటి వారు. మా నన్నుగనటువంటి నా తల్లి సుభద్ర, నేను మా మీనమామయ్యల వద్దనే ద్వారకా నగరములో ఉన్నటువంటి వారము. అందు కాబట్టి ఇప్పుడు ఉద్యానవనముకు వెళ్ళి కొంత వనవింతలు విలకించి రావడం మా కోరిక.
2: స్వామి, మీ అను ప్రకారమే మేము వచ్చేదాం.
1: అది అంటవా శృంగ.

0: మహామంత్రి శృంగార వర్మనకు మనము చేరవచ్చినటువంటి వారము.
1: అవునవును.
0: అదుగో మనల చూసి ఆ రాజమృగములు ఏ విధముగా పరిగెడుచున్నవో చూడము.
1: అవును మహారాజా.

0: మహామంత్రి, అదిగో ఆ రాజమృగములు మదమెక్కి మనకు ఎదురుగా వస్తున్నటువంటి వారము. ఇప్పుడే నా శరముల చేత చంపివేస్తాము.
1: సరే మహారాజా, ఆ ఒక్కొక్క వచ్చేటువంటి ఒక సింహశాతులములు, లేలు, దుప్పులు, మనుమతులు, సింహశాతులములు నీ శరము వేస్తుంటే ఒక్కొక్క మృగము కింద పడిపోతున్నటువంటిది. అయినా ఇంకా లోతుసి వెళ్ళిన స్వామి.
0: అదిగో అదే కాక ఈ వనమింతలు తిలకించాలంటే నా తరము కాదురా. ఎంత విచిత్రముగా

0: పాదములు లేలు దుప్పులు మనుమతులు సింహశాతులములు నీ చెరపు వేస్తుంటే ఒక్కొక్క మృగము కింద పడిపోతున్నటువంటిది. అయినా ఇంకా లోతుసి వెళ్ళిన స్వామి,
1: అదిగో అదే కాక ఈ వనమింతలు తిలకించాలంటే నా తరము కాదురా, ఇంత విచిత్రముగమునవి.
0: అవును,
1: ఈ లతామగిలి చూస్తుంటే వనవిహారములో చూస్తుంటే చాలా అద్భుతముగమున్నటువంటిది.
0: అవును మహారాజ,
1: ఈ చల్లని నీడలు చల్లని తరువులు
0: అవును
1: చక్కని గాలి
0: అవును
1: వీస్తుంటే నా మది ఎంతో కుతూహలమగుతున్నది.
0: అవును మహారాజా, ఇంకా లోపల

0: మహామంత్రి, ఈ వనమును వర్ణించాలంటే నా తరము కాకుండా ఇప్పుడే అక్కడ కనిపించేది ఉద్యానవనము. ఆ ఉద్యానవనముకు వెళ్ళి ఆ ఇసుక దిండల పైన కొంత ఆటలు ఆడి
1: అవును
0: తిలకించి మళ్ళీ భారకానగరము వెళదాము.
1: అదేనా,
2: విశ్రాంతి తీసుకుని వెళ్తారా?
1: సరే వెళ్ళదు స్వామి, వెళ్ళండి వెళ్ళండి. చెల్లారా అమ్మా, ఏం చేస్తున్నదమ్మా? మరి ఇక్కడ ఈ వనమిత్తలు చూస్తుంటే మనకు నీలోన ఏమగుతున్నది? చిలుకలు, కోవెలలు, హంసములు, పావురములు, మయూరములు, మరి చిత్రలేఖలు చూస్తుంటే నామది ఎంతో సంతోషమవుతున్నటువంటిది.
2: మా అమ్మది కూడా సంతోషమవుతుందమ్మా.
1: ఆహా, అదిగో ఎవరు మహానీయులు వచ్చినటువంటి వారు. వీరెవరు కావస్తున్నారు చెల్లి?
0: హరి, ఏమి అందమురా! అందమంటే దీని చందము. ఆ బ్రహ్మదేవుడు ఈ కొమ్మను ఏ ప్రకారముగా పుట్టించాడురా? మేల్కాంచి పుట్టించాడా, మరచి పుట్టించాడా? అందమో చందమో వర్ణించాలంటే నా తరము కాకున్నది. ఆహా, ఏమి
1: చెల్లి, మీరెవరు కావస్తులే?
2: ఎవరు?
1: మన వైపు చూస్తున్నాడు,
2: మన వైపు చూస్తున్నాడమ్మా రాణి గారు.

0: ఉండడం అంటే ఏ ప్రకారముగా ఉండరా, వడబోసిన బంగారం ఏ ప్రకారముగా ఉండదో ఆ సూర్యరశ్మికి ఈ అమ్మాయి ముఖము తలాతలాయని మెరుగుతున్నదే. ఆహా, ఎవరు కాబోలుని వనితామని మహామంత్రి వింటివా, ఆ అమ్మాయిని కంటివా.
1: అమ్మాయి చూడగా ఎంత అందముగా ఉన్న స్వామి,
2: చిత్రలేఖ నీకు
1: తగిన
2: అమ్మాయి కదా, మన పైకి వస్తున్నటువంటి వారు వీరెవరో కానీ మనము ఈ దిశకు ఉండగా మన వేరే దిశ నుండి వెళ్ళిపోదాం పదము.
1: అవును రాణిగారు, పదండు పదండు రాణిగారు, మనం ఇంకా ముందు వెళ్దాంప.
2: అయినా ఏ నీవెవరు, నా హడ్డము తిరుగుతున్నటువంటి వాడు మీరెవరయ్యా?
0: అదియా, మా పురిపట్నము ఢిల్లీ హస్తినాపురిపట్నము. హస్తినాపురిపట్నము ఏలే, మా తండ్రి అర్జునుడు, మా తల్లి సుభద్రాదేవి, వారి కుమారుండను, నా పేరు వీర అభిమాన్యుడను.
2: అయ్యో, అభిమాన్యుడవా?
0: అవును.
2: చెలి అమ్మా, చూశావా మహారాణి గారు, వారెవరనుకుంటువి? నేను విన్నాను, వారెవరనుకుంటువి? మీ మీనబావ అయినా అభిమాన్యుడు. అయ్యో బాబోయ్, మా మీన భావన అయినా వారితో మనకేమిటి, మనం ఇక్కడ ఉండద్దు, మనం వెళ్ళిపోదాం పా. రాండి చెరులారా, రాండి రాండి రాండి రాండి రాండి.
0: వనితామరులారా, ఎక్కడికి మీరు నన్ను విడనాడి వెళుతున్నటువంటి వారు? మీ పేరేమి, నీ తల్లి తండ్రి పేరు స్పష్టముగా పలుకు.
2: నా ఊరుతో నీకేమిటయ్యా, మా పేరుతో నీకేమవసరమయ్యా? అయినా మా జన చెలుకులు విన్నట్టయితే నీ మస్తము పగిలించి పంచభూతములుగా బలిపెడుతున్నటువంటి వాడు, మేము వెళ్ళేదాము. రాండి చెరులారా, రాండి రాండి.
0: నేను చెప్పాను కదా, మా పేరు చెప్పాను, మా ఊరు చెప్పాను, అందుగా వాటి నువ్వు ఎవరు కుమార్తెవు?
2: అదియా, మా నాన్నగారు పేరేమో బలరామ చక్రవర్తి, మరి వారి గర్భవాసంలో పుట్టినటువంటి దానను నా పేరు శశిరేఖ, మా తల్లి రేవతి. అయినా ఈ ఉద్యానవనం చూడడానికి వచ్చాను, మీరెవరే వంటివి, అభిమానుడవా?
0: అవును.
2: అయ్యో బాబోయ్, ఎంత పని చేశావే అమ్మా, వెళదాం పదవే.
0: భలే, ఎంత, నీవు శశిరేఖవా నీవు?
2: అవును అవును.
0: ఆహా, కలిగి శశిరేఖ.

0: శశిరేఖ, నిన్ను చిన్నతనమునప్పుడు చూచాను, ఇప్పుడు నువ్వు పెరిగి పెద్దదానవై ఇంత వయసుకు వచ్చిన దానవని నేను కనుగొనలేదే.
1: అయినా నీవు నా వద్దకు వచ్చి నన్ను మందలిస్తానికి ఇది ధర్మత కాదు. ఎలా

0: ఓ బాబా గారు, అయినా మీకు ఇటువంటి మాటలు చెల్లదు. ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలను చూసి తుంటరితో మందలిస్తానికి మీదికి ధర్మత కాదు. అయినా నేను ఒంటరి దానినై వచ్చినటువంటి దానను. ఇటువంటి మాటలు మా జనని మా జనకుడు విన్నట్టయితే చాలా బాగుండదు బాబా. ఏదో పోనిలే, వచ్చినావు కదా, చూసావు కదా, ఈయ నీ దారంటూ నువ్వు వెళ్ళిపో, నా దారంటూ నేను వెళ్ళిపోతాను.
1: శశిరేఖ దేవి నీవే కదా.
0: అయ్యో
1: మీ తండ్రి.

0: బాలగారు,
1: చిన్నతనముగా ఉన్నప్పుడే సుభద్రాదేవి వచ్చి బలరామ చక్రవర్తి ఇంటికి వచ్చి,
2: అవును
1: మా సుభద్రాదేవి
2: ఏం చేశారు
1: అంటే కడప కడిగి 5 బొట్లు పెట్టి

0: అన్నయ్యా, నీ బిడ్డను నా కన్న కుమారుడికి తప్ప ఇంకే వేరే వారికి ఇవ్వద్దు అని ఆనాడు చెప్పాది. కాబట్టి
1: అవును,
0: మీ తండ్రి గారు ఆనాడే అభయమిచ్చాడు, అభయమిచ్చుడు. కాబట్టి నీవు నాకు మీనమర్ధనము,
1: బాబా
0: మీనభావను
1: వద్దు బాబా.

0: ఎప్పుడైతే మా తల్లిదండ్రులు నీకు ఇస్తామని వాగ్దానమో, మా మినతతోటి ఎప్పుడైతే వాగ్దానం తీసుకున్నారో, మరి రేపో మాపో 8 రోజులలో లగ్నం ఉన్నదని మా నాన్న చెప్పినటువంటి వాడు. అయితే నీతోటే కావస్తున్నా బావా, పెళ్ళైనాకనే మనకు ముదుముచ్చట్లు ప్రేమ అనురాగము అంతవరదాకా తాలి ఉండుము. నేను వెళ్ళి వస్తాను బావా.
1: అది కాదు.

0: రాక్షసిరేక, మనము ఇరువురము ఈ వనంతరములో ఉన్నము కాబట్టి మనము ఇరువురము గంధర్వ పరిణయము చేసుకుందాము. ఎవరు మనకు ఎవరు చెయ్యరు,
1: చెయ్యరా?
0: అందుకాబట్టి నీవు నాకు మేనమర్ధలవు, నేను నీకు మేనభావను. ఇందులో నన్ను కూడి ఉండటానికి ఏమి దోషము లేదు.
1: అది కాదు బాబా.

0: అయ్యా, కాదు కాదు అన్నా గాని నా వెంబడి పడుతున్నటువంటి వాడవు, ఇది నీకు తగదు బాబా. మా జనని జనకులు చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు బాబా, అలాంటి నేను కాను బాబా. నేను ఒక మహనీయుని గర్భవాసంలో పుట్టినటువంటి దాను, నా మాట వినలేవా బాబా?
1: అది శశిరేఖ, అది కాదు కాలికి.

0: చూసేసి, ఆ మధనుడి వేయువిని శరంబులకు నా మది మిరిమిట్లు క్రమ్మొచ్చున్నది, ఒక్కసారి నీ చెక్కిలి నొక్కవలనని మక్కువదీర మాట్లాడుతున్న ప్రేయసి.
1: బావా, ఎంత చెప్పినా గాని నా మాట వింటలేవు. కాసంతైనా గాని ఎందుకు బావా ఇటువంటి యొక్క దుర్ఘటంబులను మాని నీవు వెళ్ళిపోయినట్టయితే మనము 8 రోజుల పెళ్ళవుతుంది కదా, ఆ తర్వాత ప్రేమ అనురాగము. మనము ఇలాంటిగా గంధర్వ పరిణయము చేసుకుంటే పెద్దలు ఒకవేళ వారికి విన్నట్టయితే వారు ఏమనుకుంటారు?
0: శశి, అది కాదు.

0: నాకు ముహూర్తం వచ్చేస్తున్నది. హా శశి.
1: అయ్యో బావా, ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక తదుపరి నీ ఇష్టము. అదిగో మా తల్లిదండ్రులు ఎదురుస్తున్నటువంటి వారు, సాయంకాలం అయిపోతున్నది, ఇప్పుడు నా ద్వారగా వెళ్ళిందే కర్తవ్యము.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ చిందియక్ష గణం వినిపించారు. రెండో భాగం శ్రీ గడ్డం శంకరయ్య బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో

49 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సమస్యలు న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలినా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా మురారి చిత్రం నుంచి ఎస్పీ చరణ్ హరిణి ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశు విజ్ఞానం లైవ్ ఫోనిన్ ఉంటుంది. వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు అనే అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు ఇచ్చే సమాధానాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ పిఎం రహత్ పథకం గురించి కడప అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ వారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చెండూరు మహేష్. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ. ఇక 8:03 ఇంగ్లీష్ టాక్స్, 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 11:10 12 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వివిధ అంశాలపై ఎన్ఎస్టి మరియు ఆకాశవాణి ద్వారా ఒక ప్రత్యేక కార్యక్రమ పరంపర ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో, రేపు ఉదయం భావన కార్యక్రమంలో సమయజ్ఞత శ్రీ అమరవాది శశియ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో మన్యంకొండ హనుమద్దాసు కీర్తనలు, 6:35 పొలం పనులు, 7:00 జనగామ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి నరసింహరావు, 7:15 ఉదయ తరంగిణిలో ఆరోగ్య జీవనం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ షహానా ఖాన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త

సరే రమేష్, సుంకసారి. ఇక 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 11:03 యువవాణి సంగీత కార్యక్రమం, 11:30 సుగం సంగీత్, ఇక 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోచిత కార్యక్రమం, 1:20 వనితలోకంలో నాయకత్వ పాత్రల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పిఎస్ విజయ భవాని గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ చింద్యక్షగానం 3వ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం గురించి పాలెం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇక 9:15 స్పాట్లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంతన్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. రాత్రి 10:00 హరికథ గానం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై వారి నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు. సుమారు 30,000 కోట్ల రూపాయలకు మెట్రో ఫేజ్ 1ను 15,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి రాష్ట ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుందని, ఈ మేరకు ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల మెట్రో సంస్థ నష్టాల తాకిడికి గురైందని, ఐఆర్ఎఫ్సీ సంస్థ ద్వారా 13,600 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి కృషి చేశామని పేర్కొన్నారు. దీనిపై సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఐఆర్ఎఫ్సీ నుంచి రాష్ట్రానికి బదిలీ కావలసిన నిధులను విడుదల చేసేందుకు చొరవ చూపాలని అన్నారు.
2: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యను అంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు చేస్తే ఇన్వాయిస్ ఇచ్చేసి.
1: అహ్మదాబాద్, ఉత్తర్ప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్రం సహకరించాలని కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్క,

0: మార్కెటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి అబద్దపు ప్రచారాలు మొదలుపెట్టారని ఎన్వీ సుభాష్ విమర్శించారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు నరేంద్ర మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, 50% ఖర్చు భరించడానికి సిద్దంగా ఉందన్నారు. కాగా రాష్ట ప్రభుత్వం భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన ఈ సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళనను మోదీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందనడం సరికాదన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. గతంలో దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు దేశ సరిహద్దుల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, వేలాది మంది పాకిస్తానీయులు అక్రమంగా ఓటర్లు నమోదవుతున్నారని ఆరోపించారు. అర్హులైన భారత పౌరుల ఓటు హక్కును కాపాడటమే ఎస్ఐఆర్ లక్ష్యమన్నారు.
1: హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, దొంగ ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి. హైదరాబాద్ ఓటర్ లిస్ట్ లో, తెలంగాణ ఓటర్ లిస్ట్ లో బంగ్లాదేశీల వాళ్ళు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు హైదరాబాద్ లో. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓట్లు ఓటర్ లిస్ట్ పేర్లు పెట్టమంటారా?
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. బీపీటీ 5204, తెలంగాణ సోనా, జయశ్రీరామ్, హెచ్ఎంటీ వంటి ఈ ప్రత్యేక రకాలకు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో అధిక డిమాండ్ ఉందని, వీటి ద్వారా రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుందని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 19 నుండి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక సామాజిక ఉద్యమంగా మార్చాలని, ప్రతి పిల్లాడు పనిలో కాకుండా పాఠశాలలోనే ఉండాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, పేదరికం, కుటుంబ పరిస్థితుల వల్ల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అలాంటి వారిని గుర్తించి మళ్లీ బడిలో చేర్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. గ్రామీణ తెలంగాణను స్వచ్ఛత, పచ్చదనానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సూచించారు. సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగునీటి భద్రత తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి ఈనాడు మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. కృతజ్ఞతకు, ఆశకు జరిగిన పోటీలో ఆశ గెలిచిందన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా శంకరాయకుంట గ్రామంలో బాల వికాస వాటర్ ప్లాంట్ను హరీష్ రావు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అందించారని, ఇంకా ఎన్నో చేసి కృతజ్ఞతగా ఉన్నామన్నారు. తెలంగాణను సోనియమ్మ ఇస్తే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అనుచితంగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల వల్లే పెద్ద హీరో అయిన పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా అక్కడి అభివృద్దిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్పేజ్ ఇండియా ఒక కార్యక్రమం చేపట్టింది. వాతావరణ మార్పుల వల్ల వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంరక్షణ, సామాజిక భద్రతపై

0: రూపొందించిన జాతీయ నివేదికను వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజ, ఎన్సీసీపీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల విదేశాల్లో, పట్టణాల్లో ఉండే పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యోగా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 30 నిమిషాలు యోగా చేయాలని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ రక్షణ సేన రాష్ట అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యూరియా బుకింగ్ కోసం రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా మోడ్గులగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ, సంప్రదాయ నూనె గింజల పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ ద్వారా ఎకరానికి అధిక దిగుబడి లభిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవాకియా దేశస్య రాజధాన్యాం బ్రాతిస్లావా నగర్యాం తత్తత్యేన ప్రధానమంత్రిణా రోబర్ట్ ఫికో ఇత్యనేన సహ సంవాదం అకరోత్. ప్రధానమంత్రి అవోచత్ భారత్ స్లోవాకియా దేశౌ వ్యాపక సహభాగితయా సంబంధాన్ సమున్నేతుం నిర్ణయం కృతవంతః. భారతేన పశ్చిమేషియాయాం ప్రచలిత సంఘర్షస్య సమాప్తయే అమెరికా ఇరానయోః సంధేః స్వాగతం కృతం. ఉక్తం చ సంధేః కార్యాన్వయనేన క్షేత్రే శాంతిః స్థిరతా చ పునః స్థాపితా భవిష్యతి. वित्तमंत्री निर्मला सीतारामनः अवोचत् यत् देशे खाद्यान्नस्य पर्याप्त भण्डारः वर्तते, अथ च अलनीनो कारणेन अपि खाद्यान्नस्य नैयून्यं न भविष्यति. उत्तरप्रदेशस्य जेवरक्षेत्रे नोएडा अन्ताराष्ट्रिय विमानस्थानकं वाणिज्यिकरूपेण आरब्धम्. अद्यारभ्य तत्र विमानानां सञ्चालनम् अभवत्. अपि च फीफा विश्वचषक स्पर्धायां स्वीडन देशः अद्य मेक्सिको देशस्य मोंटेरे क्रीडांगणे ट्यूनेशिया देशं 5-1 अंकांतरालेन पराजयत्. अथ वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవాకియా దేశస్య రాజధాన్యాం బ్రాతిస్లావా నగర్యాం తత్రత్యేన ప్రధానమంత్రిణా రోబర్ట్ ఫికో ఇత్యనేన సహ సంవాదం అకరోత్. ఉపవేశనస్య అనంతరం సంయుక్త వార్తాహర సమ్మేళనె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ భారత్ స్లోవాకియా దేశౌ వ్యాపక సహభాగితయా సంబంధాన్ సమున్నేతుం నిర్ణయం కృతవంతౌ. శ్రీమోదీ అవోచత్ యత్ దేశద్వయోః రక్షా సహయోగం పరస్పర విశ్వాసస్య ప్రమాణం వర్తతే. దిశద్వయేన రక్షాక్షేత్రి సహయోగం సమేధితుం అపి సహమతిపత్రం హస్తాక్షరితం.
2: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ ఏఐ ఇత్యస్య భవిష్యం న కేవలం నవోన్మేషే అపితు మానవ గరిమా విశ్వాసాధారితం అపి భవేత్. శ్రీమోదీ అవోచత్ యత్ ప్రౌద్యోగికీ క్షేత్రే విహిత సంధిః అపి దేశద్వయోః మిథః సహయోగం దృఢయిష్యతి.
2: ఏఐ కా భవిష్య కేవల్ ఇన్నోవేషన్ సే నహీ బల్కి ట్రస్ట్, రిస్పాన్సిబిలిటీ और ह्यूमन डिग्निटी पर आधारित होना चाहिए। रक्षा सहयोग

0: उद्घाटना समारोहं सम्बोधयन् केन्द्रीय नागर विमानन मन्त्री के राममोहन नायडू अवदत् यत् विमानस्थानकस्य प्रथमचरणे प्रतिवर्षं 1.2 कोटि यात्रिणां यात्रानुमानं वर्तते। अनन्तरं प्रतिवर्षं 7 कोट्यधिक यात्रिणां यात्रानुमानं भविष्यति। सः अवदत् यत् एतत् विमानस्थानकं राष्ट्रिय सेवायाः अन्ताराष्ट्रिय विमानसेवायाः च परिचालनस्य केन्द्ररूपेण कार्यं करिष्यति। विमानस्थानकस्य कृते स्वभूमिं दत्तवतां 70%-अधिकैकशतं कृषकाणां समूह जेवरक्षेत्रस्य विधायकस्य धीरेन्द्रसिंहस्य नेतृत्वे अन्यैः च साकं जेवर विमानस्थानकात् लखनऊनगरं प्रति प्रथमवाणिज्यिकविमाने यात्रां कृतवन्तः। ऋतुविज्ञान विभागेन देशस्य पूर्वोत्तरभागे उपहिमालयक्षेत्रे पश्चिमबंगाले च श्वः यावत् प्रबलवृष्टेः अनुमानं प्रकटितम्। ऋतुविज्ञान विभागेन राजस्थाने पूर्वीय उत्तरप्रदेशे ओडिशायां मध्यप्रदेशे च झञ्झावातस्य नारंगवर्णीया संचेतना प्रसारिता। अपि च उक्तं यत् दक्षिणपश्चिम प्रावेट प्रभावाय स्थितिः अनुकूला वर्तते। ऐषमः फिफा विश्वचषक स्पर्धायां स्वीडनदेशः अद्य मेक्सिकोदेशस्य मोण्टेरे क्रीडाङ्गणे स्वस्य ग्रुप एफ क्रीडायां ट्यूनेशियादेशं 5 अंकान्तरालेन पराजयत्। स्वीडनदेशः द्वितीयार्धे प्रबलं प्रदर्शनं कृत्वा विश्वसनीयं विजयं प्राप्नोत्। अनेन विजयेन स्वीडनदेशः स्वस्य विश्वकपस्य अभियानस्य प्रबलम् आरम्भम् अकरोत् इति वार्ताः।
1: आकाशवाणी
2: डॉक्टर बी आर अंबेडकर ओपन यूनिवर्सिटी प्रेजेंट्स एजुकेशन एट योर डोरस्टेप ए प्रोग्राम ऑफ लर्निंग फॉर एवरीवन।
3: ఇప్పుడు మీరు బిఈడి విద్యార్థుల కోసం మనోవిజ్ఞాన శాస్త్రం నుండి అభ్యసనం అభ్యసనాల మనోవిజ్ఞాన శాస్త్రం అనే పాఠం వింటారు.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి అభ్యసన పాఠాలలో ఇవాళ మనం చర్చించుకోబోయే పాఠం వికాసం అభ్యసనాల మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ పాఠ్యాంశం మానవ వికాస అభ్యసనాల భావనలకు సూత్రాలకు సంబంధించిన అవగాహనను ఉపాధ్యాయులకు కలిగిస్తుంది. వీటిని చదివినప్పుడు వాటిలోని అంతర్భావాలను ఉపయోగాన్ని తెలియచేయడమే ఈ పాఠ్యాంశపు ఉద్దేశం. ఈ క్రమంలో సంజ్ఞానాత్మక మానసిక చలనాత్మక రంగాలలోని మానవ వికాసాంశాలను అధ్యయనం చేయడం ఈ పాఠ్యాంశంలో జరుగుతుంది. అలాగే వికాసం అభ్యాసాలపై ప్రభావం చూపే కారకాలు కూడా అభ్యసనం చేస్తారు. వీటికోసం అభ్యసన ప్రక్రియ, అభ్యసన ఉపగమాలు, అభ్యసన క్షేత్రాలు, రంగాలను గురించి ఈ కోర్సులో వివరంగా చర్చించబడింది. అభ్యసనాన్ని సర్దుబాటును సులభం చేసే వ్యూహాలను, విద్యార్థులలో ఆరోగ్యకరమైన మూర్తిమత్వాన్ని వికసింపచేసే వ్యూహాలను ఈ పాఠ్యాంశంలో ప్రస్తావించారు. మొత్తం మీద ఈ పాఠ్యాంశంలో 4 ఖండాలున్నాయి. ఇప్పుడు మనం మొదటి ఖండం అభ్యాసకుని వికాసం అవగాహనని గురించి చర్చించుకుందాం. ఈ ఖండం పెరుగుదల, వికాసాల భావన, వాటిల్లోని దశలు, సూత్రాలు వీటన్నింటిని గురించి చర్చిస్తుంది. ఈ ఖండంలో భౌతిక, సాంఘిక, భావోద్వేగ, నైతిక, సంజ్ఞానాత్మక, భాషా వికాసాలను గురించి వివరంగా చర్చించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపేటువంటి అనేక కారకాలను కూడా ఈ కోర్సులో చర్చించడం జరిగింది. పెరుగుదల వికాసాలను సులభతరం చేయడంలో ఉపాధ్యాయుని పాత్రను ఈ పాఠ్యభాగంలో సమగ్రంగా వివరించారు. ఈ మొదటి ఖండంలోని భాగాలు 4 ఉన్నాయి. మొదటి ఖండంలోని మొదటి భాగంలో ఏమున్నాయో ముందుగా ప్రస్తావిద్దాం. మొదటి భాగంలో పెరుగుదల, వికాసం, వాటి భావన, సూత్రాలు, వీటి అధ్యయనం, ఆవశ్యకత ఇవన్నీ వివరింపబడ్డాయి. అలాగే వికాసంలో

కొన్ని దశలు అంటే శైశవ దశ మొదలుకొని వృద్ధాప్యం వరకు జీవితంలోని వివిధ దశలు సవివరంగా ప్రస్తావించబడ్డాయి. వికాసంలో సూత్రాలు అంటే నిరంతరత, క్రమానుగత్వం వంటివి కూడా ఈ పాఠంలో వివరింపబడ్డాయి. పెరుగుదల, వికాసాలు పెంపొందింపచేయడంలో ఉపాధ్యాయుని పాత్ర ఈ భాగంలో సవివరంగా చర్చించబడింది. ఇక మొదటి ఖండంలోని రెండవ భాగం గురించి మాట్లాడుకుందాం. ఈ భాగంలో భౌతిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలని గురించి మీరు తెలుసుకుంటారు. ఇందులో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థుల్లో భౌతిక వికాసాన్ని గురించి, సాంఘిక ఉద్వేగ వికాసాన్ని గురించి, నైతిక వికాసాన్ని గురించి సవివరంగా తెలుసుకుంటారు. పిల్లల వికాసాన్ని పెంపొందింపచేయడంలో ఉపాధ్యాయుల పాత్రని గురించి కూడా వివరంగా తెలుసుకుంటారు. మొదటి ఖండంలో ఇంకా రెండు భాగాలున్నాయనుకున్నాం కదా. మనం ఇప్పటిదాకా మొదటి ఖండంలో మొదటి రెండు భాగాలను గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడవ భాగం గురించి మాట్లాడుకుందాం. ఈ మూడవ భాగంలో సంజ్ఞానాత్మక వికాసం, భాషా వికాసాలను గురించి తెలియజేయబడింది. ఇందులో సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి? పియాజే అనే గొప్ప శాస్త్రవేత్త సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎలా వివరించాడు, ఆ భావన ఏంటి, సంబంధిత మానసిక ప్రక్రియలేంటి, దశలేంటి, అధ్యయన పద్ధతులు సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడే కారకాలు, వీటన్నింటి గురించి తెలుసుకుంటాం. అలాగే విభిన్న ఆలోచన, సృజనాత్మకత గల పిల్లలను గుర్తించడం ఎలా, ఇలాంటివన్నీ కూడా ఈ పాఠ్యభాగంలోనే తెలుసుకుంటాం. భాషా వికాసం, భాష స్వభావం, లక్షణాలు, వ్యక్తుల మధ్య సమాచారం ఎలా ప్రవహిస్తుంది అంటే సమాచార వహనం, భాషా వికాసం, వీటికి సంబంధించిన సమస్యలు, ఉపాధ్యాయులకు అనువర్తనాలు, ఇవన్నీ కూడా ఈ మూడవ భాగంలో మనం తెలుసుకుంటాం. ఇక మొదటి ఖండంలోని నాలుగవ భాగంలో మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలను గురించి వివరంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ భాగంలో మూర్తిమత్వ భావన, స్వభావం, వీటిని గురించి తెలుసుకుంటాం. అలాగే మూర్తిమత్వ ఉపగమాలు అంటే జీవభౌతిక, జీవసాంఘిక, మనోవిశ్లేషణ, సాంఘిక అభ్యసన, మానవీయ, ఆధ్యాత్మిక ఉపగమాలను గురించిన వివరణ ఉంది. మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే అనువంశికత, పరిసరాలు వంటి కారకాలేవైతే ఉంటాయో వాటి తాలూకు విశ్లేషణ కూడా ఈ భాగంలో కనిపిస్తుంది. ఇక మూర్తిమత్వంపై బహుళ మాధ్యమాల ప్రభావం, అలాగే కౌమార్యంలోని విద్యార్థుల మూర్తిమత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ భాగంలో వివరించడం, చర్చించడం కూడా జరిగింది. మనం ఇంతవరకు మొదటి ఖండం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవ ఖండాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రతి అభ్యాసకుణ్ణి ఒక అపురూపమైన, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అర్థం చేసుకోవాలని ఈ భాగం చెప్తుంది. అభ్యాసకుణ్ణి ఒక ప్రత్యేక వ్యక్తిగా అవగాహన చేసుకోవడాన్ని గురించిన పాఠం ఖండం రెండు. ఈ ఖండంలో నాలుగు భాగాలున్నాయి. మొదటి ఖండంలోని నాలుగు భాగాలకు ఈ ఖండం కొనసాగింపు. పెరుగుదల, అభివృద్ధి, వికాసం వాటి గురించినటువంటి భావనలు, సూత్రాలు ఇంతకుముందే మొదటి ఖండంలో మీకు పరిచయం అయ్యాయి. అలాగే శారీరక, సాంఘిక, భావోద్వేగ, నైతిక, జ్ఞానాత్మక భాషాభివృద్ధులు, వ్యక్తి అభివృద్ధిపై ప్రభావం చూపే రకరకాల అంశాలను కూడా మొదటి ఖండం చర్చిస్తుందని మనం చెప్పుకున్నాం. ఈ ఖండంలో అభ్యాసకులందరూ ఒకే రకంగా ఉండరు, ఎవరికి వారే ప్రత్యేకంగా ఉంటారని మనం తెలుసుకుంటాం. వాళ్లల్లో మానసిక సామర్థ్యాలు, ఆసక్తులు, వైఖరులు, విలువలు ఇలా అనేక అంశాల్లో
తేడాలుంటాయి.

స్త్రీ పురుష, పేద ధనిక, ఒక కులం మరో కులం, ఇలాంటి అనేక అంశాల్లో కూడా వాళ్లలో తేడాలుంటాయి. వ్యక్తుల తేడాలు వైయక్తిక భేదాలను, పరిసరాలు వంశ పారంపర్య అంశాలను బట్టి వివరిస్తారు. విద్యార్థుల్లో రకరకాల ప్రత్యేక ప్రవర్తనలుంటాయి, రకరకాల ప్రవేశ ప్రవర్తనలుంటాయి. ఇవన్నీ వారి నిష్క్రమణ ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ఖండంలో మళ్లీ నాలుగు భాగాలున్నాయి. మొదటి ఖండంలో నాలుగవ భాగానికి ఈ ఖండం కొనసాగింపని మనం చెప్పుకున్నాం కదా, కాబట్టి ఖండం రెండులో ఐదవ భాగంతో మొదలవుతుంది. ఈ ఐదవ భాగంలో వైయక్తికమైన భేదాలు, సంజ్ఞానాత్మక రంగం గురించినటువంటి వివరణ ఉంటుంది. విద్యార్థుల ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, సృజనాత్మకత, విద్యార్జనల్లో ఎన్నో వైవిధ్యాలు అంటే తేడాలుంటాయి. ప్రజ్ఞ సాధారణ జ్ఞాన ప్రక్రియ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. సహజ సామర్థ్యంలో కొన్ని సామర్థ్యాలుంటాయి, అవి జన్మతః లభించినవి కావచ్చు, సంపాదించినవి కూడా కావచ్చు. సహజ సామర్థ్యం ఒక మనిషిలోని అభ్యాసన సంసిద్ధతను తెలుపుతుంది. సమస్య పరిష్కారానికి నూతనంగా కొనుగొన్న పరిష్కార ప్రత్యామ్నాయ కొత్త మార్గాలే సృజనాత్మకతలు. సృజనాత్మకతలో తేడాలుండడానికి కారణాలుగా వైవిధ్యమైన ఆలోచనా సామర్థ్యాలు, ప్రజ్ఞ, జ్ఞానం, ప్రేరణ, వీటన్నిటినీ చెప్పుకోవచ్చు. విద్యార్థులు వారు అర్జించిన శక్తుల్నే మనం విద్యార్జనగా చెప్పవచ్చు. ఇది ఉపాధ్యాయుడికి వృత్తి నైపుణ్యాలనిస్తుంది. ఇక ఆరవ భాగంలో వైయక్తికమైన భేదాలు, భావావేశ రంగం, వీటిని గురించి వివరింపబడింది. భావావేశ రంగంలో ఉన్న ఆసక్తులు, వైఖరులు, విలువలు, సర్దుబాటు, ప్రేరణ, వీటన్నిటిని గురించి ఈ ఆరో భాగంలో చర్చించబడింది. ఒక ఉపాధ్యాయునిగా విద్యార్థుల ఆసక్తులతో విద్యా ప్రణాళిక ఉద్దేశాలతో సమన్వయపరచడమే ఒక ఉపాధ్యాయుడి కర్తవ్యం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కల్పించి ఆత్మగౌరవం రూపొందించవచ్చు, అనుకూల భావనలు కలిగించవచ్చు. విద్యా ప్రక్రియలో ఒక సాధనంగానూ ఒక ఫలితంగానూ కూడా ప్రేరణ అనే విషయం పనిచేస్తుందని ఈ భాగం చదవడం ద్వారా మీరు గ్రహించగలుగుతారు. మనం ఇప్పటిదాకా రెండో ఖండంలో ఐదు ఆరు భాగాల్ని గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఏడో భాగం గురించి చర్చించుకుందాం. ఈ ఏడో భాగంలో లింగపరమైన సమస్యల్ని గురించిన వివరణ ఉంటుంది. లైంగిక సమస్యల భావనలు, స్వభావం, ఫలితాలను గురించి ఈ భాగం వివరిస్తుంది. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడే, అపూర్వమైనవాడే. జీవితం యొక్క లక్షణాల్లో ఈ ప్రత్యేకత ఒక గొప్ప లక్షణం. ఒకే కుటుంబంలోని శిశువులు సైతం ఒకరి లక్షణాలతో మరొకరు ఉండరు. వాళ్లలో తేడాలుంటాయి. ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధిత లైంగిక సమస్యల్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయులకుంది. ఇవన్నీ కూడా ఈ పాఠంలో వివరంగా ప్రస్తావించబడ్డాయి, చర్చించబడ్డాయి. ఇక ఎనిమిదో భాగంలో వైయక్తికమైన భేదాలు, వాటి కారకాలను గురించి చర్చించబడింది. వ్యక్తుల్లో తేడాలను, వాటికి గల కారణాలను ఈ భాగంలో చర్చించారు. ఈ భాగంలోనే పరిసరాలు, వంశ పారంపర్యత, వీటన్నిటి గురించి కూడా చర్చించబడింది. పరిసరాలు, వంశ పారంపర్యాల స్వభావం, జెనెటిక్స్ గురించి, వంశపారంపర్యం పరిసరాలు గురించినటువంటి అనేక తప్పుడు అభిప్రాయాల్ని గురించి ఈ పాఠంలో చర్చించబడింది. నిజానికి వ్యక్తుల మధ్య వైవిధ్యాలకు ప్రధాన కారణం పరిసరాలు, వంశపారంపర్యాలు మధ్య జరిగే ప్రతిచర్యే. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి పరిసరాలు,

0: వంశపారంపర్యత రెండూ పనిచేస్తాయి. విద్యార్థి తన శక్తులను అభివృద్ధి చేసుకోవడానికి అనుకూలమైన విద్యావాతావరణాన్ని ఉపాధ్యాయుడు, తరగతిలోని విద్యార్థులకు ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్పకుండా అందించగలడు.
1: ఇంతవరకు మీరు మనోవిజ్ఞాన శాస్త్రం నుండి అభ్యసనం, అభ్యసనాల మనోవిజ్ఞాన శాస్త్రం అనే పాఠం విన్నారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య. గీతరచన సాయి శ్రీహర్ష. సంగీతం చక్రీ.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:50. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు. ఈ పప్పుధాన్యపు పంటలకు అనుకూలమైన రకాలు, నిర్వహణ పద్ధతుల గురించి మనకు మన రైతు సోదరులకు ఈ విధంగా వివరాలు తెలియజేస్తున్నారు. ముందుగా కంది పంట. ఇక కంది పంటకు అనుకూలమైన సమయం వానాకాలం అయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు. యాసంగి పంటకైతే 15 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు. మరి అనువైన రకాలు LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, పాలెం కంది అంటే PRG 158, సూర్య, వరంగల్ కంది 53 అంటే WRG 53, RGT అంటే తాండూరు తెల్ల కంది, WRG 65 అంటే రుద్రేశ్వర్ అంటారు. ఇక TDRG 4 అంటే హనుమరకం, PRG 176 ఉజ్వల, ICPH 2740, ఇది మన్నెంకొండ కంది రకం, WRGE 93 ఇది తెలంగాణ కంది, WRGE 97 వరంగల్ కంది 1వ రకము, ఇక WRGE 121 తెలంగాణ కంది 2వ రకం. తర్వాత సోయా చిక్కుడుకు అనుకూలమైన కాలము, వాటి యొక్క రకాల వివరాలు. సోయా చిక్కుడు పంట కాలానికి అనుకూలమైన సమయము, సోయా చిక్కుడు వానాకాలంలో పండించుటకు అనువైన పంట, దీని పంట కాలం దాదాపు 4 నెలలు, 110 నుండి 120 రోజుల వరకు పడుతుంది. ఈ పంటను పండించు అన్ని ప్రాంతాలలో దీనిని వానాకాలం పంటగా వేస్తారు. మన రాష్ట్రంలో యాసంగి వేసవిలో కూడా పండించగల పంట అయినప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా, గింజ నాణ్యత లేకుండా వస్తాయి. కాబట్టి ఈ 2 సీజన్లను సాగుకు అనుకూలం కాదు. వానాకాలంలో ఈ పంటను జూన్ జూలై నెలలో విత్తుకుంటారు. జూన్ 15 నుండి జూలై 10 లోపు విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. జూలై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు, ఎందుకంటే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్ళు ఎక్కువ అవుతాయి. ఇక రకాలు వచ్చేసి JS 335, భాసర్ ASB 22, భీమ్ LNB 18, తర్వాత JS 93, 05. ఇక పెసర పంటకు అను

అనుకూలమైన సమయము, వాటి యొక్క రకాల గురించి ఈ విధంగా మనకు వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పెసరా మినువులకు అనుకూలమైన సమయము వానాకాలము, జూను 15 నుండి జూలై 15 వరకు, యాసంగి అయితే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల వరకు. ఇక వానాకాలం వరి తర్వాత కూడా 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు. ఇది ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అనుకూలము. ఇక వేసవిలో అయితే ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు అనుకూలమైన సమయం. ఇక పెసర రకాలకు వస్తే MGG 295, WGG 37, దీని పేరు ఏకశిల అని కూడా అంటారు, TM 962, MGG 348, దీని భద్రాద్రి రకం అంటారు, MGG 347, ఇది మధిర పెసర, MGG 351, ఇది శ్రీరామ్ అంటారు, ఇక WGG 42, ఇది యాదాద్రి రకం. ఈ విధంగా అనుకూలమైన రకాలను మనకు వివరించారు శాస్త్రవేత్తలు. ఇక మినుము రకాలకు వస్తే LBG 752, LBG 20, ఇది తేజ రకం అంటారు, LBG 623, LAV 623 అంటారు, WBG 26, ఇది Warangal 26 రకం. తర్వాత మినుము రకాల్లో MBG 207 మధిర మినుము అంటారు, PU 31, LBG 787, ఇది తులసి అంటారు, TBG 104, ఇంకా GBG 1, ఇవన్నీ రకాలు మినుముకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి మాగాణులకు అనువైన మినుము రకాలు LBG 645, LBG 648, LBG 708, ఇంకా LBG 752. తర్వాత శనగ పంటకి అనుకూలమైన సమయము, అనుకూలమైన రకాలు ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. అనుకూల సమయం అయితే అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు. తర్వాత దేశవాళి రకాలు ఈ విధంగా సిఫార్సు చేస్తున్నారు శాస్త్రవేత్తలు, JG 11, JAKI 92, Kranti ICCV 37, JG 130, Nanjala Senaga 1, Nanjala Senaga 47, JG 14. ఇక కాబూలి రకాల వివరాలకు వస్తే KAK 2, పూలేజీ 95, 3, 1, తర్వాత శ్వేత ICCV 2 రకం. ఇక బొబ్బర్లు, అలసంద విషయానికి వస్తే వీటికి అనువైన పంట సమయము, అలసందలు వర్షాధారంగా, వానాకాలంలో మిగులు తేమ ఆధారంగా, తర్వాత వర్షాలు చివరగా నీటిపారుదల క్రింద యాసంగి, వేసవిలో కూడా పండించవచ్చు. వానాకాలం జూలైలో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్, యాసంగి నీటిపారుదల క్రింద అక్టోబర్ నవంబర్లో విత్తుకోవచ్చు, వేసవిలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. రకాలైతే JC 3, V 240, C 152, CO 4, ఈ రకాలను శాస్త్రవేత్తలు ఈ బొబ్బర్లు అలసందలకు సిఫారసు చేస్తున్నారు. తర్వాత పెసర సాగుకు అనుకూలమైన రకాలు, వాటి యొక్క వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన రాష్ట్రంలో పండించే పప్పు దినుసులలో కంది తర్వాత పెసర ప్రధానమైనది. ముఖ్యంగా వానాకాలము, యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో పెసర పంట దాదాపుగా 1 లక్ష హెక్టార్లో సాగు చేయబడుతుంది. మనకు కావలసిన మాంసకృతులు, ఖనిజ లవణాలు అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పు ధాన్యపు పంటలలో 20-20% మాంసకృతులు కలిగి వరి, గోధుమ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉండడం వలన అపరాలను పేదవాని మాంసం అంటారు. రైతు ప్రధాన పంటల సరళిలో అటు అంతర పంటలుగా పంట మార్పిడిలో భాగంగా పెసర సాగు చేసుకున్నట్లయితే భూసారం పెరిగి ప్రధాన పంటలలో అధిక దిగుబడి సాధించుటకు తక్కువ కాలంలో ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఇక వానాకాలంకు అనువైన పెసర రకాలు MGG 295, ఇది పంటకాలం 65 నుండి 70 రోజులు ఉంటుంది. ఇక దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది. వీటి యొక్క గుణగణాలు,
మొక్కలు నిటారుగా పెరిగి కాయలు పై భాగాన్ని

0: గుత్తులుగా కాస్తాయి. గింజ మధ్యస్థలావుగా సాదాగా ఉంటుంది. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులును ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇక తర్వాత MGG 347 ఈ రకము ఇటీవల విడుదలైన నూతన వంగడం. పంటకాలం వచ్చేసి 65 రోజులు. దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాలు వస్తుంది. మరి ఈ రకం పెసర గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది మధ్యస్థ రకం. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. కాయలు మొక్క పైభాగాన కాసి ఒకేసారి కోతకొస్తాయి. ఆకుమచ్చ తెగులును, పల్లాగు తెగులును, తామర పురుగులను, బిట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు సాదాగా ఉంటాయి. ఇక భద్రాద్రి రకము MGG 348. దీని పంటకాలం 70 రోజులు. దిగుబడి హెక్టార్కి 12-14 క్వింటాలు వస్తుంది. మరి ఈ భద్రాద్రి రకం అన్ని కాలాలకు అనువైన రకం. పొడవైన కాయలతో గింజలు లావుగా ఉండి మేరుస్తుంటాయి. పల్లాకు తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక WGG 37 రకము పంటకాలం వచ్చేసి 60 నుండి 65 రోజులు. దిగుబడి 12-15 క్వింటాలు హెక్టార్కి వస్తుంది. ఈ పెసర రకం గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంటాయి. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. తర్వాత TM 962 పంటకాలం 60-65 రోజులు. దిగుబడి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది ప్రతి హెక్టార్కి. మరి ఈ పెసర రకం గింజలు లావుగా మెరుస్తుంటాయి. అధిక తేమను బూడిద తెగులను తట్టుకుంటుంది. విత్తే సమయం తలకరిలో పెసరను 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తిన పైర్లలో రసం పీల్చే పురుగుల బిడద ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ పప్పు ధాన్యాలకు అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన రకాలను మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని రైతులందరూ చక్కగా ఉపయోగించుకొని ఈ చక్కటి ధాన్యపు పంటలు పండించి చక్కటి లాభాల బాటలో పయనిస్తారని ఆశిద్దాం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక చిత్రగీతం విందాము.

0: ఆకాశవాణి సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్తలు విందాం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా

చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన

0: దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటీ మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారం నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి

0: చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు నిర్వహణ గురించి రాజేంద్రన్ నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసరు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు తగిన సమాధానాలు అందిస్తారు. మరి ఆసక్తిగల రైతులు, పశు పోషకులు, పశుపాలకులు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్స్ ఎస్టీడి కోడ్ 040 జతచేసి 2324085852, ఇంకో నెంబరు 2324085853.
1: రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు స్వాగతం. ఇప్పుడే మీరు మా వ్యాఖ్యాత తెలిపిన విధంగా వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు గురించి విన్నారు. మరి రైతు పంటతో పాటు పాడి కూడా అభివృద్ధి చేసుకోవాలా? అలాగే కోళ్ళ పరిశ్రమ, నాటుకోళ్ళు ఇవన్నీ కూడా మాంసాభివృద్ధి చేసుకోవాలా? మేకలు, గొర్రెలు వీటిని కూడా పెంచుకొని పోషించి చక్కటి మాంసాన్ని అభివృద్ధి చేసుకోవాలా? ఇటువంటి తరుణంలో మరి ఈ వర్షాకాలంలో ఎటువంటి పశుగ్రాసాలు చేసుకుంటే మేలైన, అది కూడా మేలైన పశుగ్రాసాల రకాలను సాగు చేసుకుంటే ఎటువంటి లాభాలు రైతు సోదరులకు చేకూరుతాయి? ఇటువంటి వివరాలని సమగ్రంగా, సమూలంగా మనం వివరాలు తెలుసుకునేందుకు రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు మన ఆకాశవాణి స్టూడియోకి వచ్చేశారు. వారిని అడిగి సవివరమైన వివరాలు తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
2: నమస్కారం అండి.
1: రామకృష్ణ గారు, ముందుగా మన రైతు సోదరులకు తెలియచేయండి, ఈ పశువులను ఆరోగ్యంగా పెంచాలంటే చక్కటి గడ్డి మేత అందించాలంటే పాడి పశువులకు కానీ, పాడి పశువులైన ఆవులు, గేదెలు, అలాగే గొర్రెలు, మేకలు ఈ మాంసానికి ఉత్పత్తి కోసం పెంచుతుంటారు మన పశుపాలకులు, మరి ఎటువంటి రకాలను మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది? ఈ వర్షాకాలం వచ్చింది, ఎందుకంటే వర్షాకాలంలో చక్కగా నాటుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనకు ఉంటుంది కనుక, ముందుగా సరైన రకాలు అంటే మేలైన రకాల గురించి తెలియజేయండి. ఒక్క నిమిషం. రైతు సోదరులు చాలా ఆసక్తిగా లైన్లో వచ్చారు. ఆ రైతు సోదరులతో మాట్లాడినాక మీరు రకాలు తెలియజేయండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
3: నమస్కారం సార్. శివగారు సోమయ్య.
1: సోమయ్య గారు, మీకు స్వాగతం.
3: సూర్యాపేట జిల్లా అండి.
1: చాలా సంతోషం, మీకు స్వాగతం సోమయ్య గారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మీరు కాల్ చేసి మీరు మాట్లాడుతున్నందుకు, ఇక్కడ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు ఉన్నారు. మీకు ఉన్నటువంటి సందేహం కానీ, ప్రశ్న కానీ అడగండి, మాట్లాడండి.
3: నమస్కారం సార్.
2: నమస్తే అండి.
3: సార్, ఇప్పుడు పశు సంపదలో మనకు పశువులు, గొర్రెలు కూడా ఒక భాగమే కదా?
2: ఖచ్చితంగా.
3: ముఖ్యంగా వానాకాలంలో ఎక్కువ గొర్రెలు ఇబ్బంది పడుతుంటాయి.
2: అవును.
3: ఈ మేకలకు, గొర్రెలకు మేలైన పశుగ్రాసం చూసాను.

0: ఖచ్చితంగా అండి. సోమన్ గారు ఒక మంచి ప్రశ్నతో మన ముందుకు వచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో తెలంగాణ ఈ ప్రస్తుత తరుణంలో జీవాల పెంపకంలో దాదాపుగా ముందున్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాంసపు ఉపయోగంలో అంటే మాంసం కన్జంప్షన్లో కూడా మన తెలంగాణది భారతదేశంలో ముందుంది. మరి ఈ మాంసం అంతా కూడా మనం ఉత్పత్తి చేయాల్సిన ఆవశ్యకత మన పైన ఉంది, తెలంగాణ రైతుల పైన. అయితే ఎక్కువ మొత్తం మాంసము పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతూ ఉన్నది. సో మన రాష్ట్రంలో కూడా జీవాల సంఖ్యను గణనీయంగా వృద్ధి చేసుకొని మన మాంసపు అవసరాలను మనం తీర్చుకునే ఆవశ్యకత ఎంతో ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు మన తెలంగాణ చూసుకున్నట్లయితే విస్తృత పద్ధతి అంటే బయటికి తీసుకెళ్ళి మన పశువులను మేపుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం పూట పాకలో పెట్టుకునే పద్ధతి ఎక్కువగా అవలంబిస్తూ ఉన్నారు. సో ఇదొక మంచి పద్ధతే, తక్కువ ఖర్చుతో చూసుకున్నట్లయితే మంచి పద్ధతే. కానీ పశుగ్రాసాలు సాగు చేసి వాటిని కట్ చేసి మన పశువులకు కూడా అందించడం కూడా దాన్ని సాంద్ర పద్ధతిగా అభివర్ణిస్తారు. ఈ పద్ధతి కూడా మనకిప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. మరి ఎటువంటి పశుగ్రాసాలు అనేవి ఈ జీవాలకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ జీవాలు అనేవి ఎక్కువగా మొక్కజొన్న, జొన్న, సజ్జ, తర్వాత ఇవన్నీ ఏకవార్షికాలు అయినటువంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు. సాధారణంగా జొన్న, గడ్డి జొన్నలు అనేవి మనము ఊర్లలో చాలామంది రైతులు కూడా సాగు చేస్తూ ఉంటారు. దీంతోపాటు మొక్కజొన్న కూడా అత్యద్భుతమైన పశుగ్రాస పంటగా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు, ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ టాల్, తర్వాత ఏపీఎఫ్ఎం 8, 12, 22, తర్వాత గంగా సఫేద్, తర్వాత J1001 అనే రకాలు కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ మొక్కజొన్న అనేవి చాలా రుచికరంగా ఉండి ఈ యొక్క దాంట్లో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ అంటే చక్కెర శాతం అధికంగా ఉండడం వల్ల పశువులు ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. సో ప్రతి 500 పశువులు ఉన్న వ్యక్తులు అంటే పశువులు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో 500 పశువులకు ఒక 5 నుంచి 6 ఎకరాల పశుగ్రాసం అనేది పెంచడానికి మనకు అవకాశం ఉంది. ఆ 5 నుంచి 6 ఎకరాల పశుగ్రాసము అనేది ఈ యొక్క 500 పశు జీవాలకు అనేది సరిపోతుందని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు.
1: మీరు చాలా వివరాలు మీరు అందిస్తున్నారు. ఏ రకాల పశుగ్రాసాలు అయితే బాగుంటుందని చెప్పి సోమయ్య గారు అడిగారు. అలాగే ఇంకొక రైతు కూడా ఆసక్తిగా లైన్లో ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిద్దాం. నమస్కారం అండి.
2: నమస్కారం రామగోపాల్ గారు, నమస్కారాలండి.
1: మీకు స్వాగతం. మీ పేరు చెప్పి మీ ఊరు చెప్తే చాలా సంతోషిస్తాం.
2: అట్లాగే అండి, మాది సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామం నుంచి నవీన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను.
1: చాలా రోజులకు నవీన్ రెడ్డి గారు ఎక్కడ అదృశ్యమయ్యారు, నల్లపూస అయినారు. ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడడం లేదు. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా?
2: సూర్యాపేటలోనే ఉన్నాం.
1: అడగండి, మీరు మంచి ప్రశ్న. రైతులకు సంబంధించి చక్కగా అడుగుతారు. చక్కటి విజ్ఞానాన్ని మీ ద్వారా మనం ఆకాశవాణి అందిస్తాం. మీకు ధన్యవాదాలు, స్వాగతం. ఇక్కడ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. మరి ఈ మేలైన పశుగ్రాసాల గురించి ఈరోజు అంశం మీరు విన్నారు, అడగండి. మరి
2: రామకృష్ణ గారు నమస్కారం.
0: సార్ నమస్తే. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్
2: సార్. అది ఇప్పటి వరకు మనకు వర్షపాతం లేదు, వర్షాభావం ఉన్నది, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పచ్చిమేతలు లేకపోవటం వల్ల కొంచెం దానాతో వాటితో నడిపించుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి మేము గడ్డి దొన్న కలిగితే ఏమవుతుందంటే వర్షాకాలంలో తొందరగా అది బెండు కట్టి అది కొంచెం మందమై దాని ఆకుల వరకు తినేసి అవి వదిలేస్తున్నాయి. అలా ఆ క్రమంలో మేము నేపియర్ గడ్డి సాగేలా ఉంటుంది. అదేవిధంగా మనం దానా ఖర్చు తగ్గించుకుంటానికి ఎక్కువ పోషకాలు ఉన్న పచ్చిమేత రకాలను ఏమైనా తెలియజేస్తారేమని చేశానండి.
0: మంచి ప్రశ్న అడిగారండి మన రైతు గారు
2: రామగోపాల్ సార్. ఇంకొకటి మన మార్కెట్ ధరలు అనేది కార్యక్రమాల్లో చెప్తున్నారు కానీ ఆ కార్యక్రమం ప్రసారం కావటం లేదు. దయచేసి దాని గురించి
1: మీరు చక్కటి ఆలోచన మాకు అందజేశారు. అది కూడా మీరు అనుకున్నట్టుగా మనం త్వరలో
2: ప్రారంభిద్దాం.
1: శ్రద్ధ తీసుకుంటాము. సరే, మీరు చక్కటి ప్రశ్న, మీతో పాటు అందరూ వినండి, రైతు సోదరులందరూ వింటారు, వినండి మీరు
2: కూడా.
0: రెడ్డి గారు మనం అడిగినట్లయితే మనకు ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఈ యొక్క వానాకాలంలో మనకు జొన్న, తర్వాత మొక్కజొన్న, సజ్జ ఇవి ప్రధాన పంటలుగా ఉన్నాయి మనం పశుగ్రాసాలలో. జొన్న అనేది ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే 50 నుంచి 60

0: రోజుల దశలో కోసి మేపుకున్నట్లయితే బాగుంటుంది. అయితే 50-60 రోజులు అంటే పూత దశలో ఉన్నప్పుడే జొన్నను మేపుకోవాలి, కత్తిరించి మేపుకోవాలి. అయితే కొద్ది ఆలస్యమైనా లేదంటే బిట్టకు గురైతే ఈ యొక్క బెండు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు జొన్న కోసిన తర్వాత దాన్ని చాఫ్ కటర్ సాయంతో చిన్న చిన్నగా ముక్కలుగా కత్తిరించి వేయడం వల్ల ఈ యొక్క అరుగుదల శాతం ఎక్కువగా ఉండి పశుగ్రాసం యొక్క వృధా అనేది అరికట్టబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న, సజ్జ కూడా మనకు మంచి పశుగ్రాస పంటలుగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్నలో ఈ యొక్క కార్బోహైడ్రేట్ శాతం అంటే చక్కెరల శాతం అధికంగా ఉండి, తర్వాత సజ్జలో అయితే మాంసకృతులు అధికంగా ఉంటాయి. సో ఈ మూడు పంటల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జ ఈ మూడు పంటలు కాయజాతి ధాన్యపు జాతి గింజలు ఏకవార్షికాలు అని చెప్పుకోవచ్చు. ఈ పశుగ్రాసాలను పెంచి తర్వాత 50 నుంచి 60 రోజులు అంటే దాదాపు పూత దశలో అనేవి కత్తిరించి మేపుకోవచ్చు. ముఖ్యంగా జొన్న విషయంలో చూసుకున్నట్లయితే మనకు పలుకోతల జొన్నలు ఉన్నవి, తర్వాత ఊకకోతనిచ్చే జొన్నలు కూడా ఉన్నాయి. కానీ జొన్నను ఎప్పుడైనా కానీ 30 రోజుల తర్వాతనే కోయాలి, అంతకు ముందు కోయకూడదు. ఎందుకంటే 30 రోజుల కంటే ముందు కోసి మేపినట్లయితే దాంట్లో HCN లేదా విష పదార్థాలు ఉండి పశువు యొక్క మరణానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా 60 రోజులు లేదా పూత దశలో కట్ చేసి మేపడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. అదేవిధంగా రైతు ఇంకో ప్రశ్న కూడా అడిగారు, అది హైబ్రిడ్ నేపియర్ సజ్జ యొక్క సాగు వివరాలు అడిగారు.
1: రైతు ఏదో అడిగారంటే దానా క్రమంలో ఏవి బాగుంటాయని అడిగారు, ఏ రకాలు?
0: ఎస్, అయితే మనం చూసుకున్నట్లయితే పశువులకు ఎక్కువ మంది రైతులు మన తెలంగాణలో కానీ భారతదేశంలో చూసుకున్నట్లయితే మొక్కజొన్న ఉంటే మొక్కజొన్న మొత్తం దాదాపు ఒక పశువుకు దాదాపు ఒక 30 కేజీల పచ్చిగడ్డి అవసరం ఉంటే మొత్తం 30 కేజీలను మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జ లేదా వేరే ఇతర పశుగ్రాసాలతో మేపడం జరుగుతుంది. కానీ ఇది ఒక తప్పు పద్ధతి. దాదాపు ఒక 70% పశువు అవసరాల్లో 70% ఈ యొక్క ధాన్యపు జాతి గడ్డి లేదంటే గడ్డి జాతి యొక్క గడ్డి, మిగతాది ఈ యొక్క పప్పు దినుసుల గడ్డి ద్వారా మనం అందించాలి. అందించినప్పుడే సమగ్రమైన పోషణ అనేది పశువుకు అంది అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక పశువు 300 కేజీల బరువు ఉంటే దాని యొక్క అవసరం ఒక 30 నుంచి 35 కేజీల పచ్చిగడ్డి దానికి అవసరం ఉంటుంది. అటువంటి క్రమంలో దాదాపు ఒక 20 కేజీల ధాన్యపు జాతి అంటే గడ్డి జాతి కానీ కాయజాతి కానీ పశుగ్రాసాలు ఇస్తూ దాంతోపాటు ఒక 10 నుంచి 12 కేజీల ఈ యొక్క పప్పు జాతికి సంబంధించిన అలసంద కానీ, ల్యూసన్ కానీ, హెడ్జ్ ల్యూసన్ కానీ, తర్వాత జనుము కానీ, పిల్లి పెసర కానీ ఇటువంటి పశుగ్రాసాలను 70-20-30 మోతాదులో అందించడం వల్ల వాటి యొక్క ముడి మాంసకృతుల అవసరాలు కూడా తీరి మన యొక్క దాణా అవసరం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత తరంలో దాణా యొక్క రేట్లు గణనీయంగా పెరిగాయి. తర్వాత అధిక శాతం అంటే డైరీ వ్యయంలో కానీ పశుపోషణ వ్యయంలో అధిక శాతం అంటే దాదాపు 60 నుంచి 70% దాణాకే వెళ్తుంది. కాబట్టి ఈ దాణా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకున్నప్పుడే మన పశుపోషకులు లాభసాటిగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
1: చాలా చక్కగా రైతు సోదరులు అడిగిన ప్రశ్నకు విశాలమైన సమాధానం మీరు తెలియజేశారు, బాగుంది. అయితే ఈ మేలైన పశుగ్రాసాల గురించి మనం మాట్లాడుతున్నాము. అయితే మొదటిగా ఏ పశుగ్రాసము మీరు రికమెండ్ చేస్తారు? ఎందుకంటే రైతు సోదరులు ఈ మధ్యకాలంలో అందరూ కలిసి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా మహిళలు ఉన్నట్టుగా అందరు కలిసి కూడా కొన్ని గడ్డి జాతులు కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చాఫ్ కట్టర్స్ వాడడం, సాంకేతిక విజ్ఞానాన్ని కూడా ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వాడుతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఏ గడ్డిని మనం ప్రధానంగా రైతులు పెంచుకుంటే లాభం అంటారు? ఈ విధంగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అంటాం కదా, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారు? ఆ ప్రధానమైన గడ్డి గురించి ఒక్కసారి వివరించండి.
0: మంచి ప్రశ్న అడిగారు రామ్ గోపాల్ గారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ దాదాపు పశుగ్రాసాల సాగు అనేది చాలా తక్కువగా ఉంది. అది మన దేశవాళీ పశుగ్రాస పశువుల జనాభాకు తగినంతగా లేదు. దీనికి ప్రధాన కారణం మన భారతదేశంలో చాలామంది సన్న చిన్నకారు, తర్వాత భూమి లేని నిరుపేదలే ఎక్కువ మంది ఉన్నారు. సో వీరు ప్రధాన పంటల కొరకు తమ భూమిని కేటాయించుకొని పశుగ్రాసల పంటల కొరకు భూమిని కేటాయించడం చాలా ఎక్కువ అయిపోయింది. దీనికి తోడు వివిధ రకాలైన మన భూములన్నింటినీ వివిధ రకాల వేరే అవసరాల కొరకు మళ్లించడం వల్ల ఈ యొక్క పశుగ్రాసపు కొరత అనేది తీవ్రంగా వేధిస్తుంది మన భారతదేశంలో ఉన్న పశువులను. ముఖ్యంగా 70% వరకు పచ్చిగ్రాసం యొక్క

0: కొరత, అదేవిధంగా 60% వరకు ఈ దాణా దినుసుల కొరత కూడా ప్రస్తుత తరుణంలో మన భారతదేశం ఎదుర్కొంటుంది. దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి రైతు తనకున్న పొలంలో ఎంతో కొంత, అంటే దాదాపు ఒక 5 నుంచి 10% వరకు పశుగ్రాసాల సాగు కొరకు కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో అదేవిధంగా ఖాళీ స్థలాలు, అంటే పొలం గట్లపైన కానీ, తర్వాత బంజరు భూమిలో కానీ, తర్వాత కమ్యూనిటీ ల్యాండ్స్, అంటే అందరికీ కలిసి ఉండే ఒక పొలాల్లో ఇటువంటి పశుగ్రాసాలను పెంపకం చేపట్టినట్లయితే ఆ ఊరి యొక్క పశుగ్రాసాల అవసరాలు తీర్చడమే కాకుండా పశుపోషణ లాభదాయకంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మనకు రకరకాల పశుగ్రాసాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ, తర్వాత ఇవన్నీ కాయజాతి పశుగ్రాసాలు. తర్వాత చూసుకున్నట్లయితే అలసంద, బర్సిమ్ ల్యూసన్, హెడ్జ్ ల్యూసన్, తర్వాత స్టైలోసాంత సమాటా అనేవి ఈ యొక్క పప్పు జాతికి సంబంధించిన పశుగ్రాసాలు. ఇవి కూడా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు గడ్డి జాతి పశుగ్రాసాలైన హైబ్రిడ్ నేపియర్ సజ్జ, తర్వాత పారాగడ్డి, గినీ గడ్డి, శంకర గడ్డి లేదా అంజన్ గడ్డి, తర్వాత మార్వెల్ గ్రాస్, రోడ్స్ గ్రాస్ అనే రకరకాల గడ్డి జాతులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ పరిజ్ఞానం కూడా మనకు మన పశు వైద్య కళాశాలలో కూడా ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా సందర్శించినప్పుడు చూసి తెలుసుకోవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుత తరుణంలో మనము బంజరు భూములను లేదా అటవీ భూములను మనము చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సైద్ధాంతికపరమైన కారణాలు కానీ, రాజకీయ కారణాలు కానీ, ఇంకా ఇతరత్ర ఏ కారణాలు అయినప్పటికీ ఈ యొక్క బంజరు భూములు లేదా అటవీ భూములు అనేవి మన పశుగ్రాసాలకు ప్రధాన వనరులుగా ఉండేవి ఇంతకుముందు కాలంలో చూసుకున్నట్లయితే. కానీ అవి కుచించకపోవడం వల్ల మన పశువులకు సరైన పశుగ్రాసాలు ఈ యొక్క బంజరు భూముల నుంచి దొరకలేకపోతున్నాయి. దాని కొరకు కూడా ఈ యొక్క బంజరు భూముల యాజమాన్యము లేదా అటవీ భూముల యాజమాన్యం చేపట్టినట్లయితే అక్కడ కూడా పెంచదగ్గ పశుగ్రాసాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే
1: రామకృష్ణ గారు మధ్యలో మీకు అడ్డొస్తున్నాను. అయితే బంజరు భూములు, ఇటువంటి అటవీ భూములు కూడా ఉన్నాయంటున్నారు. మరి వీటిని సాగులేకి తీసుకురావాలంటే ఖర్చుతో కూడినటువంటిది ఉంది. మన ప్రభుత్వం ఏమైనా దీనికి ఏమైనా పథకాలు ఏమైనా పెడుతుందా, లేదంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళు ఒక అందరు కలిసి చేసుకునే అవకాశం ఉందా? అవి చెప్పండి.
0: ఇంతకుముందు మీరు మనతో డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క కమ్యూనిటీ ల్యాండ్స్ కానీ లేదంటే ఫార్మర్స్ క్లబ్స్ కానీ, ఎఫ్బిఓస్ అనేవి సంఘటన, రైతులందరూ సంఘటితమయ్యి వారు ఒక కామన్, అంటే ఆ ఊరి భూమి శిఖం భూములు అనేవి అనే వాటిని అందరూ కలిసి కట్టుగా ఆ ఊరు వాళ్ళందరూ కూడా సాగు చేసి, అంటే వర్షాకాలం తొలకరి వర్షాలు పడ్డ వెంటనే ఆ భూమిని ఒక్కసారి దున్నడము, తర్వాత లేకుంటే ఆ వేర్లు ఊర్లో వాళ్ళందరము శ్రమదానం చేసి రాళ్ళు రప్పలు తొలగించి ఆ ప్రాంతంలో ఈ స్టైలో గడ్డి అనేది బంజరు భూములకు చాలా అనుకూలమైన పప్పు జాతికి సంబంధించిన పశుగ్రాసము. ఒకసారి విత్తుకుంటే మనకు దాదాపు 5-6 ఏళ్ళ వరకు కూడా ఉంటుంది. మేత తర్వాత, అంటే పశువులు మేసిన తర్వాత కూడా మళ్ళీ చిగురించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. అది ఒక అద్భుతమైన పశుగ్రాసము. సో అదిని విత్తుకోవడము ఒకటి. రెండవది అంజన్ గడ్డి, గినీ గడ్డి అనే గడ్డి జాతి పశుగ్రాసాలు కూడా వాటి కనుపులు కానీ విత్తనాలు కానీ చనుకున్నట్లయితే మొదటి తొలకరి వర్షాలకు అవి నాటుకుంటాయి. నాటుకున్న తర్వాత దాదాపు ఒక 30 నుంచి 40 రోజులు ఆగిన తర్వాత వాటిని మన పశువులను ఆ ప్రాంతం వైపు వెళ్ళనిస్తే అవి మేస్తాయి. మేసిన తర్వాత మళ్ళీ ఒక నెల్లోలు గ్యాప్ ఇవ్వాలన్నట్టు, ఎందుకంటే ఆ యొక్క మేసిన తర్వాత ఆ యొక్క గడ్డి అనేది మళ్ళీ పెరగాలి అంటే ఒక 30 రోజుల సమయము ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా దీన్ని ఏమంటారంటే రొటేషనల్ గ్రేజింగ్ పద్ధతి అంటారండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో అవి పచ్చగా ఉండి ఎక్కువ గడ్డిని ఉత్పత్తి చేసి పశుగ్రాసాల అవసరాలను తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ మనం రైతులందరూ సంఘటితమయ్యి ఒక కామన్ కాజ్ కొరకు పనిచేయడం వల్ల ఈ యొక్క గడ్డి యొక్క కొరత అనేది మనకు తగ్గించే వారం అవుతాము. ఈ విధంగా తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క బంజరు భూముల అభివృద్ధి కార్యక్రమం, తర్వాత అటవీ భూముల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రైతులకు ఈ యొక్క విత్తనాలు అనేవి సబ్సిడీ పైన సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పశు అభివృద్ధి శాఖ తరపు నుంచి,
1: పశుధనాభివృద్ధి
0: శాఖ తరపు నుంచి సబ్సిడీలో ఈ విత్తనాలు అందివ్వడం జరుగుతుంది. ఆ విత్తనాలన్నీ తీసుకొని మనము పెంచుకున్నట్లయితే ఒక పశుగ్రాస కొరత అనేది మనము అరికట్టిన వారం అవుతాము.
1: అయితే ఈ మధ్యకాలంలో మీరు కూడా శాస్త్రవేత్తలు చెప్పే విధంగా

0: ఈ సూపర్ నేపియర్ గడ్డి అని కూడా చాలా ఈ మాట వింటున్నాము. అక్కడక్కడ రైతులు పెంచుతున్నారు భారీ ఎత్తున. మరి ఈ సూపర్ నేపియర్ గడ్డిని ఏ విధంగా పెంచుకోవాలి, మరి ఈ కమ్యూనిటీ లెవెల్లో కొన్ని గ్రామాలకు అంటే మండలంలో ఉన్నటువంటి గ్రామాల రైతు సోదరులందరికీ కూడా మరి సప్లై చేయవచ్చా? ఎందుకంటే ఒక చెరుకులాగా చాలా ఎత్తుగా కూడా పెరుగుతుంది ఈ గడ్డి. మరి ఈ గడ్డి పెంచడంలో ఎటువంటి సాధక బాధకాలు ఉన్నాయి, లేకపోతే ఎటువంటి ఉపయోగాలు రైతు సోదరులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు గ్రామాలందరికీ ఈ యొక్క నేపేరు గడ్డి ఏ విధంగా మనం సరఫరా చేసుకోవచ్చు, చక్కటి పాల ఉత్పత్తి సాధించు, ఒక్కసారి ఆ నేపేరు గడ్డి వివరాల గురించి తెలియచేయండి.
1: అయితే నేపేరు గడ్డి అనేది, ఈ సూపర్ నేపేరు గడ్డి అనేది మన ప్రాంతపు గడ్డి కాదండి. ఇది థాయిలాండ్ దేశం నుంచి మన భారతదేశంలోకి వచ్చిన ఒక విదేశీ రకపు గడ్డి జాతి. అయితే ఈ గడ్డి ఏం కొత్త గడ్డి ఏం కాదు మనకు. ఇంతకు పూర్వం 1985 ప్రాంతంలో మనకు APBN 1 ఆంధ్రప్రదేశ్ హైబ్రిడ్ నేపేర్ బాజ్రా 1 అనే రకాన్ని మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ APAU వారు విడుదల చేశారు. అది అప్పట్లో ఒక సంచలనం, చాలా ఎక్కువ దిగుబడి ఇస్తూ, ఒక ఎకరానికి దాదాపు 60-70 టన్ల దిగుబడి ఇస్తూ ఈ యొక్క డైరీ రైతుల పాలిట వరంగా మారింది. ఎందుకంటే అప్పట్లో ఎక్కువ మంది జొన్న, సజ్జ, మొక్కజొన్న మాత్రమే సాగు చేసేవారు. అది ప్రతిసారి విత్తనం ఖర్చు ఉండేది, కోసిన వెంటనే మళ్ళీ ఒకసారి విత్తనవ్వడానికి విత్తన ఖర్చులు ఉండేది. కానీ ఈ యొక్క హైబ్రిడ్ నేపేర్ సజ్జ వచ్చిన తర్వాత ఈ యొక్క విత్తనం ఖర్చు గణనీయం తగ్గడమే కాకుండా ఒక్కసారి నాటితే దాదాపు 2-3 సంవత్సరాలు పొలంలో ఉండి దాదాపు సంవత్సరానికి 5-6 కోతల్లో 100-150 టన్ల దిగుబడి ఇస్తూ ఉంది. సో ఇందులో ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనే పంటలో ఒక రకమే ఈ యొక్క సూపర్ నేపియర్. దీన్ని థాయిలాండ్లో జనరల్గా ప్యాక్చాంగ్ 1 అనే పేరుతో పిలుస్తారు. అయితే అది అకస్మాత్తుగా మన భారతదేశానికి రావడం, అంటే కొంతమంది రైతులు తీసుకురావడం, సాగు చేయడం చేశారు. ఆ చేసిన తర్వాత వారికి అనిపించింది ఏంటంటే ఇది బాగా దిగుబడి ఇస్తుంది అని వారు రియలైజ్ అయ్యారు. దాని ద్వారా ఒక రైతు నుంచి ఇంకో రైతుకు ప్రచారం జరిగి ప్రతి రైతు చోట్ల, అంటే వారి యొక్క డైరీ ఫార్మ్స్లో ఈ యొక్క సూపర్ నేపియర్ అనేది సాగు చేయబడుతుంది. ఇది ఒక రైతుకు ఒక మంచి శుభసూచకం. ఎందుకంటే ఉన్న పొలంలో తక్కువ పొలంలో ఎక్కువ దిగుబడి ఇస్తూ సంవత్సరానికి 5-6 కోతలు ఇస్తుంది, తర్వాత సాగు ఖర్చు కూడా తక్కువనే. ఇటువంటి క్రమంలో ఎక్కువ మంది రైతులు దీన్ని ఆపాదించుకొని తమ పొలాల్లో కూడా పెంచుకుంటున్నారు. దీని యొక్క సాగు వివరాలు చూసుకున్నట్లయితే ఇది దాదాపు బోదకు అంటే వరుసల మధ్య దూరం 60-70 సెంటీమీటర్లు పెట్టుకొని మొక్కకు మధ్య దూరం 50 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు. సంవత్సరంలో మనకు మార్చి నుంచి జూన్ వరకు కూడా వర్షాధారంగా కానీ తర్వాత నీటి వసతి కింద కానీ మనం దీన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 12,000 నుంచి 16,000 కనుపు మొక్కలు అవసరం ఉంటుంది ఇది నాటడానికి. ఎందుకంటే ఇది ఒక శాకీయ ప్రతిద్వారా ప్రజననం పొందే మొక్క. ప్రస్తుతం మార్కెట్లో దీనికి సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దాన్ని హ్యాప్లాయిడ్ రకం అని చెప్పేసి మన భారత పశుగ్రాస సంస్థ వారు కూడా ధృవీకరించడం జరిగింది. సో ఇవి దాదాపు 16,000 కాండపు కనులు అయితే ఒక ఎకరానికి సరిపోతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎరువులు ఒక 12 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ అయితే ప్రతి కోత అనంతరం వేసుకోవాల్సి ఉంటుంది. అయితే కోత సమయానికి వచ్చినట్లయితే మొదటి కోత 70-80 రోజులకు మొదటి కోత వస్తుంది, తర్వాత ప్రతి 50 రోజులకు ఒక కోత వచ్చి మనకు దాదాపు సంవత్సరానికి 6-7 కోతలు వస్తుంది. ఈ 7 కోతల్లో ప్రతి కోతకు ఒక 10-15 టన్ల దిగుబడి ఇస్తూ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 100 టన్లు ఆ పైనే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మంచి యాజమాన్య పద్ధతుల్లో చూసుకున్నట్లయితే. ఇది దీనికి బహుళ ప్రయోజకారి గడ్డిగా కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డైరీ అవసరాలు, అంటే పశువుల అవసరాలు, ఆహార పౌర అవసరాలు తీర్చడమే కాకుండా కొన్ని రకాలైన గ్యాస్ ఉత్పత్తి, CBG గ్యాస్ కానీ, CNG గ్యాస్ ఉత్పత్తిలో కూడా ఈ యొక్క గడ్డిని వాడడం వల్ల దీన్ని అద్భుతమైన గడ్డిగా కూడా చెప్పుకుంటా ఉన్నారు ప్రస్తుత తరంలో చూసుకున్నట్లయితే. అయితే దీని యొక్క ప్రధాన లోపం ఏంటంటే ఎక్కువగా మేపడం వల్ల, అంటే సోల్ ఫీడింగ్, కంటిన్యూస్గా ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ బాజ్రా లేదా సూపర్ నేపియర్ అనేది మేపడం వల్ల పశువులలో ఆక్సలేట్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ, అంటే కాల్షియం లోప లక్షణాలు, తద్వారా ఫాస్ఫరస్ తర్వాత ఇతర పోష లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతిసారి రైతులు మేపేటప్పుడు జాగ్రత్త

0: ఇతర గడ్డితో కలిపి మేపడం వల్ల మనకు ప్రయోజనకారిగా ఉంటుంది.
1: ఇది చాలా అవసరం.
0: ఇది చాలా ఇది చాలా గమనించదగ్గ విషయం అన్నది ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క చలికాలపు సుప్తావస్థ అనేది తక్కువగా ఉండి కొద్దిగా దిగుబడి ఎక్కువ ఇస్తుంది కాబట్టి రైతులు ఎక్కువ మంది సాగు చేస్తే అవకాశం ఉంది, ఎక్కువ కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ సూపర్ నేపియర్ గడ్డి అనేది.
1: చాలా చక్కగా మీరు ప్రత్యేకంగా సూపర్ నేపియర్ గడ్డి యొక్క సాగు గురించి వివరించారు, వాటి యొక్క సూచనలు కూడా చేశారు. అయితే మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, మీరు తరగతులు అంటే ట్రైనింగ్ లాంటివి కూడా కండక్ట్ చేస్తుంటారు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి మీ ఆఫీసులో. మరి ఇటువంటి సందర్భంలో రైతులు ఈ కాండపు కనుపులు కావాలంటారు, ఇటువంటి మీరు ఏమైనా సప్లై చేస్తారా, లేదా ఎక్కడ నుండి తెప్పించి వాళ్ళకి ఆసక్తి ఉన్న రైతులకు మీరు పంపిస్తారా, ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీరు తెలియచేయండి.
0: సో మన రాజనగర్ పశు వైద్య కళాశాలలో ఈ యొక్క సూపర్ నేపియర్ కనుపలు కానీ, కో4 కనుపలు కానీ, ABBN1 ఇవన్నీ హైబ్రిడ్ నేపియర్ సజ్జ జాతికి సంబంధించిన పశుగ్రాసాలు అండి. వీటి యొక్క కనుపలు అనేవి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఒక కనుపు వచ్చేసి 75 పైసలకు చొప్పున మనం విక్రయిస్తాము. అయితే ఎవరైతే కావాల్సిన రైతులు మన దగ్గరికి వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఎటువంటి ట్రాన్స్పోర్ట్లో అక్కడిక్కడ బయటికి పంపించే అవకాశం లేదు కాబట్టి ఎవరైనా అవసరం ఉంటే వచ్చి తీసుకెళ్లొచ్చు. తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ సూపర్ నేపియర్ అనేది ఉంది ఎవరో ఒక రైతుల దగ్గర. సో కాబట్టి తమకున్న పొలంలో కొద్ది మొత్తంలో మొట్టమొదట 500 నుంచి 1000 కనుపలు తీసుకొని దాన్ని సాగు చేసుకొని దాని నుంచి వచ్చిన పిలకలు మీరు ఇంకా ఇతర పొలాల్లో ఇతర సాగులోకి వచ్చే విస్తీర్ణంలోకి మనం ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క సాగు ఖర్చును అంటే దూరాభారం కానీ రవాణా ఖర్చు అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
1: మీరు రీసెంట్గా గత నెలలో మీరు చిన్నపాటి శిక్షణ తరగతులు కూడా మీరు రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో ఆసక్తి గల రైతులు మీ శిక్షణ తరగతులు అటెండ్ అయ్యి చక్కగా ఏ పంట కానీ ఈ యొక్క నేపేరు గడ్డి కానీ పశుగ్రాసాల గురించి కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి గల వాళ్ళు ఉంటారు, మరి వారికి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతిలో మీరు ఏ విధంగా వాళ్ళకు ఈ సమాచారాన్ని అందిస్తారు, ఆ వివరాలు తెలియజేస్తూ చివరిగా మీ ఫోన్ నెంబర్ కూడా మీరు శ్రోతలకు మన రైతు సోదరులకు తెలియచేయండి. ఎందుకంటే ఏదైనా వారికి చిన్నపాటి అనుమానమున నివృత్తి అవుతుంది కదా, అందుకోసం
0: మన పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలో మనకు కేవీకే అంటే కృషి విజ్ఞాన కేంద్రం మామనూరులో ఒక రైతు శిక్షణ కేంద్రం ఉంది అండి. తర్వాత అదేవిధంగా చూసుకున్నట్లయితే
1: మామనూరు అంటే
0: వరంగల్ జిల్లా మామనూరులో కూడా రైతు శిక్షణ, తర్వాత అక్కడ పశు వైద్య కళాశాల ఉంది. అక్కడ కూడా మీకు కావాల్సిన సమాచారం అంటే పశుపోషణ, తర్వాత వివిధ పశుగ్రాసాల సాగు పద్ధతులు, వివిధ రకాల అంశాలపైన మీకు కోళ్ళు అంటే ఒకరోజు వయసున్న పిల్లలు కూడా మీకు అక్కడ దొరికిపోతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన కోరుట్ల జగిత్యాల జిల్లా కోరుట్ల కూడా పశు వైద్య కళాశాల ఉంది. అక్కడ కూడా కనుపులు, తర్వాత కుందేళ్ళు, తర్వాత ఒకరోజు వయసున్న కోడి పిల్లలు కూడా రాజశ్రీ రకానికి చెందినవి దొరుకుతుంది. అదేవిధంగా సమతుల పోషణకు సంబంధించి మన దాణా కూడా దొరికిపోతుంది. సో ఈ రెండు ప్రాంతాలే కాకుండా మనకు అతి ప్రధానమైన ముఖ్య కేంద్రమైన హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో మనకు పశుగణ క్షేత్ర సముదాయం అనేది ఒక సంస్థ ఉంది, అంటే అది పశు వైద్య కళాశాల పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మనము రైతు శిక్షణ, తర్వాత రైతులకు ఎక్స్పోజర్ విజిట్ అంటే విజ్ఞానం కొరకు ఎవరైనా రైతులు తీసుకొస్తే కూడా మనము రకరకాల పశు జాతికి, గోజాతికి, తర్వాత పశు జాతులతో పాటు కుందేళ్ళు, మేకలు, తర్వాత కోళ్ళు మరియు వివిధ రకాల పశుగ్రాసాల సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తుంది. తర్వాత వారికి ఎక్స్పోజర్ విజిట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తి గల రైతు సోదరులు మరి వారి సమయాన్ని బట్టి సందర్శించవచ్చు. అదేవిధంగా ఏమన్నా అవసరం ఉంటే నా యొక్క ఫోన్ నంబర్లో కూడా సంప్రదించవచ్చు. నా యొక్క ఫోన్ నంబరు 94 91 56 25 36.
1: ఫోన్ నంబర్ ఇంకొకసారి తెలియచేయండి.
0: 94 91 56 25 36.
1: అదండి రైతు సోదరులు ఈ కార్యక్రమాన్ని విన్నారు కదా, చక్కటి ఫోన్ నంబర్ కూడా మీకు లభించింది కదా. ఏ అనుమానాలు ఉన్నా మీరు ఫోన్ నంబర్ ద్వారా తెలుసుకోండి. చాలా చక్కటి వివరాలు మీరు వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు తెలియజేస్తూ ట్రైనింగ్ కార్యక్రమాలు అంటే శిక్షణ తరగతుల కార్యక్రమాల గురించి కూడా చక్కగా తెలియజేశారు, ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. ఈ ఈ విధంగా

0: మీరు సమూలమైన సమగ్రమైన సమాచారం అందించారు రైతు సోదరులకు. ధన్యవాదాలు రామకృష్ణ గారు.
1: ధన్యవాదాలండి, నాకు ఈ అవకాశం కల్పించారు. తర్వాత చాలామంది రైతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేశారు. సో ధన్యవాదాలు మరొకసారి.
2: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు నిర్వహణ రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసరు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో రైతులు అడిగిన సందేహాలకు తగిన సమాధానాలు అందించారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్ గారు.
3: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలను తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పిఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: వారిని అడిగి తెలుసుకుందాం, ఈ పిఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
4: సార్, పిఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తే గనక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పిఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988లోని 162వ సెక్షన్ ప్రకారం కూడాను ఈ పిఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 లక్ష రూపీ వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
3: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారిష్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పిఎం రాహత్ స్కీమ్ వాటన్నిటిని ఎట్లా అధిగమిస్తుంది?
4: యా సార్, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్ గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉన్నది, భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పిఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు, ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమీ ముందుగా అడగకుండానే అతని వివరాలు కానీ లేదంటే ఎఫ్ఐఆర్ వివరాలు కానీ అడగకుండానే ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.

0: బికాస్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. స్టెబిలైజ్ చేస్తే కనుక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
1: ఇది ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది. అది ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా, అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
0: ఇయ్యే సార్, ఈ స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నదన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే కనుక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇన్క్లూడ్ చేయడం జరుగుతుంది.
1: అక్కడితో తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్ లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
0: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ ని ఎవరైతే తీసుకువెళ్లారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రహవీర్ గుడి సమాటం కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినట్టు ఎవరైతే తీసుకువెళ్ళున్నారో అతని పని అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్ అని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తులకు వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారల్గా ట్రీట్మెంట్ ఓ పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు, లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ ఎంవీఏఎఫ్ ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా, ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్ని అయితే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకుని అందులో అప్రూవల్ చేసుకుని దాని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ ఎంవీఏఎఫ్ ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్? ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్కి అటెండ్ అయ్యి అన్ని ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్ని వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా, అలాగే చేస్తారా?
0: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారిస్టాలు అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
1: మనం ఇందాకలో అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రాహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
0: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్లే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో, 10 నిమిషాల్లో వీలైన తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే గనక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా, పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
1: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ

0: ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరెందుకు వచ్చారు, మీరు అప్పుడు అక్కడ ఎందుకు ఉన్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనము చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసిన పోలీస్ వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకేదో ఇబ్బందిగా ఉంటుంది, లేదండి మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, ఒక గంట రెండు గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకెందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పీఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
1: యా సార్. సో రోడ్ యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి, కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమాటన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తులపైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ, అటువంటి వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ, అలాగే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహ్వీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134 ఏ ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో, హాస్పిటల్కి తీసుకువెళ్లారో, అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడాను ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
0: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
1: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు ఒకటో రెండో జరిగాయి అనుకుందాము, ఒకరు ఇద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లున్నాయి. ఈ రెండు వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో, అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి లేదా రహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా, అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో అన్న భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని, వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి. అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరపున నేను కోరుకుంటూ ఉన్నా.
0: చాలా బాగుంది సార్. దానికంటే ఈ పీఎం రాహత్ స్కీమ్ దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ లా 2016 ఈ రెండూ కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
0: నమస్కారం.
2: మీరింతవరకు పీఎం రహత్ పథకం గురించి

కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మెట్రో ఫేజ్ 2 సాధనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, దానికి అనుమతి రాకపోవడం సీఎం అసమర్థతేనని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధానిని ప్రశ్నించలేకనే సీఎం రేవంత్ ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని, 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం ఆయన్ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలను రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని 116 ఎకరాల విస్తీర్ణంలో ఈ నెల 18న వన మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుందని నిర్వాహకులు వెల్లడించారు. భారత రక్షణ పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4-5 రోజుల్లో ఉత్తర తెలంగాణకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల నివారణకు గ్రామస్థాయి వరకు అధికారులు ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదనే భయంతోనే రేవంత్ రెడ్డి ఇటువంటి అబద్దపు ప్రచారాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ముక్కోణపు సిరీస్లో ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఏ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇరు జట్లు 265 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం జరిగిన సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేయగా భారత్ 9 పరుగులే చేసి ఓడిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు విందాం ప్రేమంటే ప్రాణమిస్త చిత్రంలో ఉన్నికృష్ణన్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం ఎఆర్ రెహమాన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్త ప్రసారం.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ధూళిపాల వాసవి గారి గాత్రం వింటారు శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ముందుగా పరమేశ్వర నాటరాగం ఆదితాళం దీక్షితార్ వారి రచన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ధూళిపాల వాసవీయ గారి గాత్రం వింటున్నారు. శ్రీమతి బీవి దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం కార్యక్రమంలో.

అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ధూళిపాల వాసవి గారి గాత్రం విన్నారు. శ్రీమతి వివి దుర్గాభవాని వైలిన్ సహకారం, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో సమయజ్ఞత శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు. 6:35 పొలం పనులు. 7:00 జనగామ జిల్లా సమాచార లేఖ అందిస్తారు బి నరసింహారావు గారు. 7:15 ఉదయ తరంగిణిలో ఆరోగ్య జీవనం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి డెర్మటాలజిస్టు డాక్టర్ షహానా ఖాన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంగసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో లాల్గుడి జీజీఆర్ కృష్ణన్ మరియు శ్రీమతి జి విజయలక్ష్మి గారుల వైలిన్ ద్వయం వింటారు. ఇక 11:03 యువవాణి సంగీత కార్యక్రమం. 11:30 శ్రీమతి పూర్వ గురు శర్మ గారి గజల్స్ వింటారు సుగం సంగీతలో. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో నాయకత్వ పాత్రల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు పిఎస్ విజయ్ భవాని గారితో పరిచయం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో టెస్ట్ ఫర్ కామన్ డిసీజెస్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీనివాస్ కుల్కర్ణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త పరిమళ దేశపాండే. సాయంకాలం ప్రసారాల్లో 5:03 శశిరేఖ పరిణయం కథ చింది యక్షగానం 3వ భాగం వినిపిస్తారు.

శ్రీ గడ్డం శంకరయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిల్లో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటే ఖేత్ బచావ్ అభియాన్ కార్యక్రమం గురించి పాలెం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో డి శ్రీనివాస వెంకటశాస్త్రి గారి లలిత గీతాలు వింటారు. 10:00 హరికథ గానం కడప కేంద్ర సమర్పణలో. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 దాటి 24 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.